0: नमस्ते नमस्ते नमः।
1: సూర్యస్తుతి విన్నారు. భక్తరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి సన్నుధి గీతాలు.

దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. దానిమ్మను మనం అన్ని రకాల నేలలో పండించుకోవచ్చు. చెట్టు చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ మొక్కలు నాటుకోవడానికి అనువైన పంటగా ఉంటుంది. ఇతర పండ్ల తోటల్లాగా కాకుండా దానిమ్మ తోటలో తక్కువ యాజమాన్య శ్రమ, ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుంది. పంటకు ధర కూడా ఎక్కువగా లభించడమే కాకుండా ధరలు స్థిరంగా ఉంటాయి. దేశీయ విదేశీయ మార్కెట్లలో చాలా గిరాకీ ఉంది. అధిక ధరనిచ్చే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ సంబంధిత పారిశ్రామిక రంగాల్లో ఉపయోగపడే అతి విలువైన పంటగా ఈ పంటను చెప్పుకోవచ్చు. మానవ ఆహార విలువల్లో కూడా అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించడం వల్ల ఈ పండు నుంచి మంచి పోషకాలు కూడా సంపాదించుకోవచ్చు. మన శరీరానికి కీడు చేసే అధిక సూర్యరశ్మి, చర్మ వ్యాధుల నివారణకు ఇది మంచి ఔషధం కూడా. ఇన్ని రకాల ఉపయోగాలున్న దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. ముందుగా ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అంటే, ఉష్ణ పొడి వాతావరణం మొక్క పెరుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. దానిమ్మ గరిష్టంగా 50 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెంటీగ్రేడ్ చల్లదనాన్ని కూడా తట్టుకుంటుంది. 1000 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ తేమ 90% వరుసగా 4-5 నెలలు ఉంటే దానిమ్మ పంటకు నష్టం కలుగుతుంది. మధ్యరకపు నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల భూములు, ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. వేరే పండ్ల తోటలు రాని భూముల్లో కూడా దీనిని పండించవచ్చు. దీనిని తేలికపాటి ఆమ్ల క్షార భూముల్లో కూడా పండించవచ్చు. ఇక రకాలు ఎలా ఎంపిక చేసుకోవాలంటే, పక్వానికి వచ్చు కాలం, చీడపేడలు లేని రకాలు, నిల్వ ఉండే గుణం బట్టి ఎన్నుకోవాలి. ఇంకా మార్కెట్లో అధిక డిమాండ్, అధిక ధర వచ్చే రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి. ఇక నేల తయారీ ఎలా చేయాలంటే, లోతుగా అంటే 3-4 పర్యాయాలు దుక్కిని దున్ని భూమిని తయారు చేసుకోవాలి. భూమిని భౌతిక రసాయన చర్యలు పూర్తి చేయడానికి పంట నాటడానికి ముందుగా రోటోవేటర్ నడిపి భూమిని చక్కగా తయారు చేసుకోవాలి. 30 నుంచి 90 రోజుల వరకు ఖాళీగా ఉంచాలి. ఇక నాటే విధానానికి వస్తే, ఉత్తర దక్షిణాలుగా నాటాలి. నేల రకం, వాతావరణ పరిస్థితులను గమనించి నాటే దూరాన్ని నిర్ణయించాలి. ఇక నాటే దూరాన్ని నిర్ణయించడానికి సాలుకి సాలుకి మధ్య 15x10 అడుగులు, 12x12 అడుగులు లేదా చెట్టుకు చెట్టుకు 10x10 అడుగులు, 7x10 అడుగుల దూరం, ఈ రెండిట్లో మన సౌకర్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి. టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలు వర్షాకాలం ముగిసిన తర్వాత నాటుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. అక్టోబర్ ఫిబ్రవరి వరకు నాటడం మంచిది. గుంతలు ఎటు చూసినా 1 అడుగు లేదా 2 అడుగులు లేదా 3 అడుగులు ఉండేలాగా తవ్వి నాటాలి. మురుగునీరు సరిగా పోని భూముల్లో 2x2x5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు మడుల్లో నాటుకోవచ్చు. ఏ రకపు భూముల్లో అయినా గుంతల్లో మొక్కలు నాటాలి. గుంతల్లో 1 నుంచి 3 గంపల పెంట, అంటే 1 వంతు పెంట, 2 వంతులు తవ్విన మట్టి, 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 5 గ్రాముల కార్బోఫ్యూరాన్ అను శిలీంద్రనాశిని, 1 కిలో వేపపిండి వేసుకోవాలి. నాటే మొక్కలను కనీసం 1 వారం రోజుల ముందే పొలానికి చేర్చుకోవాలి. చీకటిగా ఉంచే ప్రదేశంలో కిక్కిరిసినట్టుగా ఉంచుకోకూడదు. పొలంలో దింపగానే వెంటనే నీటిని చెట్లపై పిచికారీ చేయాలి. మొక్కలను కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి, ఏదైనా పురుగు మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటితో కలిపి రెండింటి మిశ్రమం చెట్లపై పిచికారీ చేయాలి. ప్లాస్టిక్ సంచిని కోసి మెల్లగా మట్టి విడిపోకుండా గుంతలో నాటాలి. మొక్క నాటిన తర్వాత మొక్క చుట్టూ గాలి చొరబడకుండా మట్టిని కప్పాలి. దానిమ్మలో అంతర పంటలు

0: కూడదు. 7 నుంచి 10 అడుగుల దూరాన్ని ఆచరించుకోవాలి. ఇక చెట్ల కత్తిరింపు శిక్షణ విషయానికి వస్తే ప్రూనింగ్, ట్రైనింగ్ చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. దీనివల్ల నాణ్యతతో పాటు అధిక దిగుబడికి అవకాశం ఉంటుంది. వివిధ దశల్లో చేయాల్సిన పనులకు ఎంత వెసులుబాటు కలుగుతుంది. అనవసర పిలకలను తీసివేయటానికి, ఎక్కువ మొత్తంలో వచ్చి కోతను నియంత్రించడానికి, కాయలకు అవసరమగు రీతిగా ట్రీట్మెంట్ ఇవ్వటానికి, అధిక దిగుబడికి మొక్కలోని అన్ని ఆకులపై కొమ్మలపై సూర్యరశ్మి ప్రసరించడానికి, దీనివల్ల కాయ రంగు రావటానికి, చక్కెర శాతం ఎక్కువగా ఉండటానికి, చీడపీడల నివారణకు, తోట జీవితకాలం ఎక్కువగా పెంచడానికి చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే సాధారణంగా దానిమ్మ పంటకు భూసార పరీక్ష ప్రకారం ఎరువులు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంటే మొక్క వయసు 1 సంవత్సరంలో నాటిన 4 నెలల తర్వాత 125 గ్రాముల వేపపిండి, 5 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. 1 సంవత్సరంలో నాటిన 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. 1 సంవత్సరంలో నాటిన 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండి, 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేయాల్సి ఉంటుంది. తరువాత సంవత్సరంలో మొదటి తడి ముందు తర్వాత కాయ ఎదిగే దశలో 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ వేయాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికొస్తే కాయ తొలచే పురుగు దానిమ్మ పండ్లకు చాలా నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు చెట్టు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనాపాస్ను లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులకు కార్పొరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగులు కూడా ఆశించినట్లయితే ఆకులు చివర్లు వంకర తిరిగి ఎండిపోతూ ఉంటాయి. వీటి నివారణకు ఏం చేయాలంటే మొగ్గలు తొడిగే దశలోనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, విప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక పేనుబంక ఆశించినట్టయితే లేత కొమ్మలపైన, లేత ఆకులపైన, పూలపైన చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. ఈ పేనుబంక ఆశించిన ఆకుల చివర్లు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. ఇక పేనుబంక నివారణకు ఏం చేయాలంటే డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇక పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు వస్తే వీటి నివారణకు కుళ్ళి రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేసుకోవాలి. హెక్టార్కు 1 ఫ్లోరోసెంట్ పల్పుని కాయలు పక్వానికి రాకముందు, అంటే 1 నెల ముందు, ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. ఫ్లోరోసెంట్ లైట్ల కింద మలాథియాన్ 1 మిల్లీలీటర్ల మందు, 1% పంచదారను పండ్ల రసంతో కలిపి ఉంచిన మిశ్రమాన్ని ఉంచి పురుగును అరికట్టాలి. దానిమ్మ తోట చుట్టూ ఉన్న కలుపు మొక్కలను, తిప్పతీగలను తీసివేసి సాయంకాలం సమయంలో తోటలో పాగపెట్టుట ద్వారా పురుగులను అరికట్టవచ్చు. బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారించడానికి రోగరహిత అంటు మొక్కలను నాటుకోవాలి. తెగులు ఆశించిన కొమ్మల భాగాలను అంగుళం కింద వరకు కత్తిరించి కాల్చివేయాలి. కత్తిరింపుకు వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి శుద్ది చేసి ఉపయోగించాలి. కత్తిరింపులు అయిన వెంటనే 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. తెగులు సోకిన కాయలను ఎప్పటికప్పుడు పెరిగి నాశనం చేయాలి. ఈ తెగులు లక్షణాలను ఆశించిన చెట్టుపై లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సీక్లోరైడ్ ను కలిపి పిచికారీ చేయాలి. శిలీంద్ర వచ్చ తెగులు గనక ఉన్నట్లయితే దీని నివారణ కోసం ఈ తెగులను గమనించిన వెంటనే పూత పిందె దశ నుంచి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను లీటర్ నీటి కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక ఎండు తెగులు విషయానికొస్తే ఇది ఎక్కువగా బరువైన నేలల్లో గమనిస్తూ ఉంటాం. నేల ద్వారా వ్యాపించే 2-3 రకాల శిలీంద్రాల వల్ల ఇది ఆశిస్తుంది. ఈ తెగులు నివారణకు చెట్ల పాదుల్లో ప్రొపికోనజోల్ 2 మిల్లీలీటర్లు, క్లోరిఫైరిఫాస్ 4 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి చదరపు మీటరుకు 1 లీటర్ వంతున పాదుల్లో పోయాలి. ముందు జాగ్రత్తగా పశువుల ఎరువుతో వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరిడిని చెట్ల పాదుల్లో తేమగా ఉన్నప్పుడు వేయాలి. ఇక కాయ పగుళ్ల విషయానికొస్తే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, నేలలోని తేమ తేడాలు, బోరాన్ ధాతు లోపం, నత్రజని ఎరువుల వాడకం ఎక్కువైన కాయల్లో పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. క్రమ పద్ధతిలో నీటి తడులు ఇవ్వటం, కాయ ఎదిగే దశలో బోరాన్ 1 నుంచి 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా, ఇంకా సమతుల్య ఎరువుల వాడకం ద్వారా ఈ సమస్యను మనం అధిగమించుకోవచ్చు.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ మత్స్యకారుల సంక్షేమం మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ
1: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
0: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, 2 దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న

0: ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో భాగంగా 1200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆది కర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు, గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు.

0: ని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. వాతావరణం. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: अधुना भारतं चिप्स विन्यासं कर्तुं च समर्थः देशत्वेन उद्भूतः अस्ति.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: विकसित भारतस्य कृते शत सप्ताहानां नशा मुक्त युवाभियानम् अद्य प्रमुखं राष्ट्रव्यापि यूनां संघटनं द्रष्टुं शक्नोति. युवप्रकरणानां क्रीडामन्त्रालयः अवदत् यत् देशस्य 67,000 स्थानेषु राष्ट्रिय संकल्प समारोहस्य आयोजनं क्रियते. मन्त्रालयेन उक्तं यत् कार्यक्रमोऽयम् 170,000 मण्डलानां माय भारत कार्यालयेषु 96,500 स्थानैः सह सहभागिसंस्थासु आयोजयिष्यन्ते. मन्त्रालयः अधोरेखितवान् यत् अयं प्रमुखः उपक्रमः प्रशासकीय युवाशाखानाम् आध्यात्मिकसमूहानां शीर्षव्यापारप्रकोष्ठानां महाविद्यालयानां स्थानीयसङ्घटनानां च संयोगेन शतशः स्थानेषु कार्यक्रमाणां सञ्चालनाय विशालराष्ट्रियजालस्य शक्त्या प्रवर्तते. निर्वाचनायोगः अद्य राष्ट्रिय राजधान्यां सर्वेषु मतदानकेन्द्रेषु विशेष शिविराणि आयोजयिष्यति. प्रतिदिनस्य अभियानस्य उद्देश्यं नागरिक नूतन समावेशने निर्वाचक सूच्यां प्रस्तावित समावेशनस्य अथवा नाम विलोपनस्य आक्षेपैः निर्वाचक सूच्यां विवरणानां संशोधने च साहाय्यं कर्तुं भविष्यति इति वार्ताः.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 కుదేరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూర్ణ కార్యక్రమం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. అనంతరం అనీబిసెంట్ వర్ధంతి సందర్భంగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విదేశీ వనిత అనీబిసెంట్ డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం. ఇంకా 7:55 ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం వింటారు. శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వైలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం, శ్రీ పత్రి సతీష్ కుమార్ తంజీరా. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు. 9:30 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 9:50 చిత్రగీతాలు, 10:00 వార్తావాహిని. అనంతరం రావోయీ అతిథి శ్రోతలు వాట్సప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం. 11:00 కల్పలత. 12:10 ఉభయ కుశలోపరి. 12:40 చిత్రగీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో రోబో కథానిక వింటారు. రచన శ్రీమతి గోవిందరాజు మాధురి. ఇంకా లలితగీతాలు, అలాగే దంత సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు వనితావాణి కార్యక్రమంలో వినవచ్చు. 2:30 బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ వివేకానంద సెంటనరీ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. సాయంత్రం 4 గంటలకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు సమక్షంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ముగింపు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీ ఎడవల్లి శివకుమార్ బృందం వారి భజనావళి వింటారు. 6:50 వ్యవసాయ సుచ్చెన్లు. రాత్రి 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో అపరాల సాగులో యాంత్రీకరణ గురించి డాక్టర్ డి విజయకుమార్ గారితో పరిచయ కార్యక్రమం. ఇంకా జానపద గీతం, అలాగే వరి పంటలో ఎలుకల యాజమాన్యం గురించిన వివరాలు వింటారు. 7:45 చిత్రతరంగిణి. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. 8:40 దేశభక్తి గీతం. 9:30 చిత్రతరంగిణి. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాలు వింటారు. రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి బెంగుళూరు కేంద్ర సమర్పణలో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రబాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51

656 రిజిస్టేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమికాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా ఉకాయ్ సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27 కోట్ల 43 లక్షల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 గురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 రోజుల పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్

0: కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ ముగ్గురు క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా సరస వినోదిని సమస్యాపూరణ కార్యక్రమం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. హింసయే నందము జగతిని హితులకు ఎప్పుడున్. హింసయే నందము జగతిని హితులకు ఎప్పుడున్. హింసయే నందము జగతిని హితులకు ఎప్పుడున్. జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్యపూరణలు గావించాలి. క్రిందటి వారం ఇవ్వబడిన సమస్య శాంతిరేవ శాంతి అనగ వినరే. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నరసాపురం. కపట నాట

సరణి వినరే. శ్రీ మాచిరా శ్రీరంగ శేషాయి గారు హైదరాబాద్. పోరు నష్టమగుట పొందు లాభమగును, సంతసమున బ్రతుకు చల్లగుండు, మనుజ జాతి కలసి మనగ సుఖ.

శ్రీమంతి. శ్రీ మంకుమధు హరికృష్ణ గారు కొప్పర్రు. ఆమె పేరు శాంతి, ఆమెకు ఆమెయే సాటి, మంచితనము సంపద ఎట, శాంతి లేక బ్రతుక జాలను వేయేలా. శాంతిరేవ శాంతి సరణి వినరే. శ్రీ ఎల్లనరాజు దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు. శాంతి శాంతి అనుచు జపము చేయుటగాని

కీర్తి. శ్రీ మాచిరాజు శ్రీరంగ శేషసాయి గారు, హైదరాబాద్. పోరు నష్టమగుట పొందు లాభమగును, సంతసమున బ్రతుకు చల్లగుండు. మనుజ జాతి కలసి మనగ సుఖము శాంతి, శాంతి రేవ శాంతి సరణి వినరే. శ్రీ భానుగారు, విశాఖపట్నం. పోరు నష్టమెప్పుడు దూరముండుట మేలు పొందు లాభమిడగ విందుగొల్పు. జగడమేల మనకు జగతిలో జీవించ శాంతి రేవ శాంతి. శ్రీ నడిమింటి మార్కండేశ్వరము గారు, విశాఖపట్నం.

శాంతి. శ్రీ వేగరాజ సాయి వరప్రసాద్ గారు, హైదరాబాద్. సకల జీవుల సుఖ సంతోషములిడు ప్రశాంతి రేవ శాంతి అనగ వినరే. బుద్ధిలేని జనులు యుద్ధములో నరించి హాని కలుగజేయునందరికినీ. శ్రీమతి బీబీవి కామేశ్వర గారు, డాలస్. సంతసంబునిచ్చు సద్భావనలు పెంచి సామరస్య భంగి చాటుమెప్పుడు క్రూర కర్మ వీడి గొప్పగా జీవించు. శాంతి రేవ శాంతి. శ్రీ రాయప్రోలు సీతారామ శర్మ గారు, భీమవరం. భూభువన జనంబు పోనాడి స్వార్థ ప్రయోజనాల వసుధ ఒప్ప నకటుటంబమట్లు మెలగ సంబరమతి పూన్కి. శాంతి రేవ శాంతి. శ్రీమతి ముక్తేవ మంజరి మాధురి గారు, మచిలీపట్నం. శాంతియున్న మనసు సర్వసౌఖ్యములందు సహనశీలత దయ శాంతి నిడును సద్గుణంబులదవు చక్కని చదువున. శాంతి రేవ శాంతి. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. పాంచభౌతికంబు ప్రాపంచమంతయు దాని రక్షసేయ దైన్యముడుగు ఎరుక గలిగి దాని నెల్లడ నిల్పగా. శాంతి రేవ శాంతి. సరణి వినరి. శ్రీమతి యనమండ్ర భార్గవి గారు, శాన్ ఫ్రాన్సిస్కో. కులం

శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నరసరావుపేట. చేరి భ్రాంతి మనసు చేదును పొందగ వింత వింతలిన్న విషము చిమ్మే పోరు కొరకు జనులు పోటీలు పడిదరు శాంతిరేవ శాంతి. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్.

శాంతి. శ్రీ మొక్కపాటి సీతారాం కుమార్ గారు వచ్చిన కంచి. స్వామి కార్యమందు సఫలంబులుంచి తా భృత్య నీతి మలచు నిత్యవర్తి నిజముగా పని తరీ నిర్మలమను తాదృశాంతి రేవ శాంతి. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు నరసాపురం. భ్రాంతి జీవితంబు భావింపలోకాన నాది నీది అనడి వాదులేలా సమతమది

శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. శాంతిరేవ శాంతి సరణి వినరే విశ్వశాంతి గోరవలయు సర్వజనులు, శాంతి విలయ జగతి సౌఖ్యముగాన్సు. ఓం శాంతి శాంతి శాంతి శాంతి. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. అన్ని దేశములను అణుబాంబులను చేర్చి పలుకుచుంద్రు శాంతి పాఠములను, శాంతి కోరుచున్న శస్త్రమ్ములేలనో. శాంతిరేవ శాంతి. శ్రీ మరింగండి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. పగలు కక్షలను చుపడక పాట్లనిప్పుడు పోరులేక జనులు పొందు శాంతి, జగతి గెలవగలము సఖ్యత ఉన్నంత. శాంతిరేవ శాంతి. శ్రీ దొంతాభక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. శాంతి పగను జంపు సత్కీర్తిను సగును, శాంతి మైత్రి వెంచు సంపదలిడు, శాంతి సుఖమునిచ్చు సహనము నింపును. శాంతిరేవ శాంతి. శ్రీ సోమంచి పురుషోత్తం గారు, తణుకు. కలహము విడనాడి కరుణతో జనులుండ విశ్వమంతా కలసి వెలయునిపుడు, జాతి మతము మరచి జతగాను నడువంగ. శాంతిరేవ శాంతి. కుమార్ సి హరిత గారు, గండిగుంట, కృష్ణా జిల్లా. సమత

వినిపించారని వినరే. శ్రీ చింతలవాడు పూర్ణచంద్రరావు గారు కూచిపూడి. హింస వలన గల్గు ఇక్కట్ల నెరగించి శాంతి సామరస్య సరణి గూర్చి తెలియజెప్ప, జనులు త్రికరణ శుద్ధిగా శాంతిరేవ శాంతి. శ్రీ రాకుమారి గారు గోదావరి ఖని. అభ్యుదయ పదమున సభ్య సమాజమున్నడుగు ముందుకే నదియ శాంతి, జాతి మత విభేద సద్బోధ కాంతియే శాంతిరేవ శాంతి. చరిత వినరే. శ్రీ పసుపులేటి రజనీదేవి గారు తిమ్మినేని పాలెం ఖమ్మం జిల్లా. మతము జాతి రంగు మార్పులేల మనకు మానవ

శాంతి సరణి వినరి. శ్రీమతి పి లక్ష్మీ సుశీల గారు, హైదరాబాద్. అన్ని రాజ్యములను అభివృద్ధి చెందిన విశ్వమందు శాంతి వెలసియుండు, సమరముల వలనను సర్వనాశమే కదా శాంతిరేవ శాంతి. శ్రీమతి శారదా మంచిరాజు గారు, విజయవాడ. శాంతి.

శాంతి. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు, హైదరాబాద్. శాంతి లేని సుఖము భ్రాంతియే మహిళన కానజనులు ప్రతిన భూని హింస ఉగ్రవాదములను ఓడిపోయేసిన శాంతిరేవ శాంతి. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. రణము

శాంతి. శ్రీమతి అన్నంబొట్ల గాయత్రి శిరీష్ గారు హైదరాబాద్. పాఠశాలలందు బాల బాలికలకు శాంతి గీతములను చనువు తోడ నేర్ప, అంతవారు నిర్మలాత్ములగుచు శాంతి రేవ శాంతి. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు. సకల జనులు శాంతి సౌభ్రాత్రములతోడ కలసి మెలసి ఉన్న కలుగు సుఖము, విశ్వశాంతి వలన పెంపగు పొదలిక శాంతి రేవ శాంతి. సాహితీశ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్.

జగతి అంతయునిక శాంతిమయమగును శాంతిరేవ శాంతి. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు, హైదరాబాద్. భ్రాంతి వీడి ప్రజలు పరిణత తోడను క్రాంతి పదమునందు కలసి నడచి జాతి భేదములను చకదిద్దుకొనుచు శాంతిరేవ శాంతి సరణి వినరే. శ్రీ కూచుబట్ల శ్రీనివాస శర్మ గారు, చినపులివర్రు. వైరమూని తానె వర్ధిల్లవలెనని తగవులాటలాయ తగని రీతి వేదమాత జగతి సాదరమున కావా శాంతిరేవ శాంతి. మంతా భానుమతి గారు, హైదరాబాద్. విశ్వమంత చూడ వేడుక పొడజూపి వివిధ దేశములను విధము గలిపి శాంతి పావురమును చక్కగని గురేసి శాంతిరేవ శాంతి. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. నరులలోన నసుర వరుల గుర్తెరుగుము

సరణి వినరి. శ్రీ తుమ్లూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్. విశ్వశాంతి గోరు వేదమంత్రములెల్లా శాంతితోడనుంచు సకల జగము. విశ్వశాంతి గోరు విప్రవరులందరూ శాంతిరేవ శాంతి. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. కుటిల బుద్ధులున్న కొరవడు శాంతియు సుఖము కోలుపోయి శోకమందు సర్వజనుల సుఖము సతతము కోరుచు శాంతిరేవ శాంతి. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. కాంతి.

శాంతి. కుమారి ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు. శాంతి స్థాపనంబు సమతల బెంచగా యజ్ఞయాగముల నియతి వహించి చెలగ కినుక వీడి స్నేహంబు సల్పగా శాంతిరేవ శాంతి. శ్రీ చూకులాచుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. ప్రకృతిని సకలంబు వరలు భిన్నములైన రూపలక్షణంబులూను చుచును శాంతముగా ఉనికికి శాంతియే మూలము శాంతిరేవ శాంతి. శ్రీ మార్పు జగన్మోహన్ రావు గారు, భిన్నల మదనాపురం, శ్రీకాకుళం. మౌనమైన ఎడల మనసు శాంతి పడదు, మనసు ఆత్మనందు మసలినప్పుడు శాంతి పొందగలదు శాంతముగానైనా శాంతిరేవ శాంతి. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు. వింత గొలుపు మాట వేగమే విడనాడి కొంత ధర్మబుద్ధి గూడి భువిని పొంత మనుజవధను పూర్తిగా నాపుచున్ శాంతిరేవ శాంతి. శ్రీమతి పద్మజా పశుమూర్తి గారు, హైదరాబాద్. పంతమొదవి వెగటు వైరములధికమో శాంతి నాశమౌను దాంతి తరుగు మంతనములు జరిపి శాంతిని స్థాపించు శాంతిరేవ శాంతి. శ్రీ చివటం శ్రీనివాసరావు గారు, భీమవరం. శాంతియే నరులకు సౌఖ్యంబు గూర్చును శాంతి లేని చోట క్రాంతి లేదు శాంతి ఉన్న చాలు సంపదల్ కలుగున్ శాంతిరేవ శాంతి. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు, తణుకు. ప్రాణహాని జనులు వలసపోవు ఆ గౌరవము పోవు పౌరుషము తొలగు బ్రతుకు ఛిద్రమౌను రణములను చేయగా శాంతిరేవ శాంతి. శ్రీమతి సిహెచ్ మాధవీరతి గారు, గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా. ద్వేషమెప్పుడు చూడ ద్వేషమే చూపును

శాంతిరేవ శాంతి. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చి గారు గుంటూరు. డబ్బు ఎడదు శాంతి, డాబు సరియదు, బంధువర్గమియదు బలగమీదు, సంగమియదు నీకు సద్యశంబియదు. శాంతిరేవ శాంతి సరణి వినరి. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. సమత మమత భువిని సాధింప శాంతి సంధిల్లు, మనములెల్ల ఉల్లసిల్లు, శాంతిదేవి మ్రోల సాష్టాంగ పడవోయి. శాంతిరేవ శాంతి. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు బెతస్తా అమెరికా. పొంత

శాంతి. శ్రీరాయిప్రోలు జగదీష్ చంద్రశర్మ గారు తెనాలి. సాధనములుగాగ సహన సంయమనముల్ ద్వేష విషము దృంచి ప్రేమతోడ సకల జనులు నిలను శాంతి కాముకులవుచు శాంతిరేవ శాంతి. శ్రీ కాగిత నరేంద్ర గారు విజయవాడ. శాంతి.

శాంతి. శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు ఇలా మంచిలి, బుద్ధదేవుడొకడు బోధించే శాంతిని గాంధీ కూడా శాంతిగా నమాలపించే, శాంతి ఒకటే వేదాంత సారంబు శాంతి రేవ శాంతి. శ్రీ వసుధ గారు గుడివాడ. శాంతి.

శాంతి. దేవకీ నందన్ గారు అష్బోర్న్ వర్జీనియా. విశ్వశాంతి కొరకు వీణయ మృగిన యుద్ధమంటూ జనులను సురుణదిలే కఠిన నిర్ణయాలు కష్టాలు కొని తెచ్చు శాంతి రేవ శాంతి. డాక్టర్ రాయవరం రఘునందన గారు కువైట్. శమమున సగు మనువు సాధన ఎగుచును విశ్వమొకటి అనుచు విధము దిలిపి మనిషి మనికి ఎందు మమతను పెంచెడు శాంతిరేవ శాంతి. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ.

శాంతి. శ్రీ ఎం భాస్కర్ గారు, యనమల కుదురు. చిన్న నవ్వు చాలు చింతలు తొలగింప, కోపమదియ పెంచు తాపమకట, గాంధీ తాత మాట గ్రహించి మెలగుచు శాంతి రేవ శాంతి. శ్రీ జమ్ము రామనాయుడు గారు, ఆంజనేయపురం చీపురుపల్లి. విశ్వమంత నేడు వెతల తోడనలిగే,

శాంతి. శ్రీమతి తులాల సవరమ భవానీ గారు, అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా. శాంతి నందు మదుపు చైతన్య ఉదయాద్రి, శాంతి పావురంబు శాంతి యాత్ర, శాంతి తోడ వెలయు సంఘ.

0: అంబు కొరకయే శాంతిరేవ శాంతి సరణి వినరే. ఇట్లే పూరణలు పంపినవారు శ్రీ ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఉండవల్లి కుమారి సోమంచి హృల్లేఖ గారు బెంగళూరు, ఎక్కంటి పద్మావతి గారు గుంటూరు, శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపుడి, కుమారి శ్రీ వేదత్రేయి గారు బెంగళూరు, చంద్రకళ యలమర్తి గారు విజయవాడ నారాయణం, శ్రీనివాసమూర్తి గారు గరికిపర్రు, మల్లాదిన ఆంచార్య గారు నవీ ముంబై, చావలి శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా, మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, బొల్లాపురాడు కల్పన గారు విజయవాడ, కొత్తకాపు గోవిందరెడ్డి గారు హోసూరు కర్నూలు జిల్లా, గుండ వెంకట సుబ్బ సహదేవుడి గారు కడప, శ్రీ కె ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా, శ్రీ భాగవతుల శ్రీశాఖ శ్రీవరేణ్య గారు యలమంచలి, శ్రీమతి మంకు సుమతి నాగేంద్ర గారు కొప్పరు, రాయప్రోలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం. చివరగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి, హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడున్, హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడున్, హింసయ నందము జగతిని హితులకు ఎప్పుడున్. జాతీయ అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్యపూర్ణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: సరస వినోదిని సమస్య పూరణ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అనీబిసెంట్ వర్ధంతి సందర్భంగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విదేశీ వనిత అనీబిసెంట్ డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
2: అనీబిసెంట్ తానొక విదేశీయురాలయ్యుండి భారత ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాల కోసం కృషి చేసిన అరుదైన మహిళ. ఆమె ఒక ఐరిష్ స్త్రీ అయ్యుండి భారతదేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమె బాల్యం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కష్టాలకు ఎదురు నిలిచి సొంత వ్యక్తిత్వాన్ని, విశాల ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు అనీబిసెంట్. ఆమె మొదట ఒక సోషలిస్ట్, తర్వాత ఆధ్యాత్మికంగా దివ్యజ్ఞాని అయ్యింది. అనీబిసెంట్గా మనందరికీ సుపరిచితురాలైన ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు యానీ అని. అయితే తన భర్త ఫ్రాంక్ బీసెంట్ నుంచి ఆమె పేరులో తర్వాత బీసెంట్ వచ్చి చేరింది. అనీబిసెంట్ అక్టోబర్ 1847 లండన్లోని క్లాఫామ్లో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు. ఆయన అనీ 5వ ఏటనే మరణించడంతో అనీ తల్లి ఆమెను పెంచి పెద్ద చేసింది. అయితే వారి కుటుంబ పోషణ కోసం అనీ తల్లి హాస్టల్ నిర్వహించిన చాలిచాలని ఆదాయంతో కూతురు చదువు పెంపకం భారంగా అనిపించి ఆమె తన స్నేహితురాలైన మ్యారియట్కు ఆ బాధ్యతను అప్పగించింది. తాను స్నేహితురాలకి మాట ఇచ్చినట్లే మ్యారియట్ అనీకి విద్యాబుద్ధులు నేర్పించి సమాజం పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల లోతైన అవగాహన కల్పించింది. ఆమె తన యవ్వన ప్రాయంలోనే ఐరోపా దేశాలన్నీ పర్యటించి ప్రపంచ రాజకీయాలతో పాటు అనేక అంశాల పట్ల జ్ఞానాన్ని పొందింది. అప్పుడే ఆమెకు రోమన్ క్యాథలిక్ మతం పట్ల అభిమానం ఏర్పడి అది ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. అనీబిసెంట్ తన 19వ ఏట ఆధ్యాత్మిక రంగంలో పనిచేస్తున్న 26 ఫ్రాంక్ బీసెంట్ను వివాహం చేసుకుని అనీబిసెంట్గా మారింది. ఆమె పెళ్లైన తర్వాత ఇంటికి కుటుంబపరమైన పనులకు పరిమితం కాకుండా తన సామాజిక రాజకీయ దృష్టిని విస్తృతపరచుకుంటూనే ఉంది. ఆమెని పెళ్లిరోజు కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులు ఆనాడే ఆమెకు రాజకీయాల్లో పాల్గొనే ఆసక్తిని కలిగించడం విశేషం. నగరంలో పేద వర్గాల వారిలో ఆమెకు మంచి సంబంధాలుండేవి. అనీబిసెంట్ భర్త ఫ్రాంక్ బీసెంట్ ఆ తర్వాత వేరే ప్రాంతంలో చర్చిలో మత బోధకుడు అయ్యాడు. వారు అక్కడ కాపురం పెట్టారు. తర్వాత ఒక పాపా బాబు పుట్టారు. ఆమె పిల్లల కోసం పుస్తకాలు రచించి ప్రచురించింది. ఆ రచనల ద్వారా వచ్చే డబ్బును ఆమె భర్త ఫ్రాంక్ తన సొమ్ముగా భావించేవాడు. వారి సమాజంలో స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ లేదు.

అయితే స్వతహాగా స్వేచ్ఛా స్వతంత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే అనీ బిసెంట్ ధనం విషయంలోనూ తన స్వేచ్ఛ విషయంలోనూ భర్తతో గొడవపడి విడిపోయింది. కొన్ని రాజీ ప్రయత్నాలు జరిగినా అవేమీ ఫలించకపోవడంతో చివరకు పాపను తన దగ్గర ఉంచుకొని అతనితో విడాకులు తీసుకుంది. అనీ బిసెంట్ వ్యవసాయ కూలీల సమస్యల మీద వారికి అండగా నిలబడి పనిచేస్తున్నప్పుడు ఆమె భర్త ఫ్రాంక్ భూస్వాముల వైపు మొగ్గడం ఆమెకు అతని పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైంది. తర్వాత ఆమె కూతురుతో లండన్ వెళ్లిపోయింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమె తన పేరులోని అతని పేరును అలాగే కొనసాగించడం విశేషం. అనీ బిసెంట్ తన స్వతంత్ర భావాలు, రాజకీయ కార్యాచరణ వలన వ్యక్తిగత స్థాయిలో అనేక ఇబ్బందులు, నష్టాలు చవిచూసింది. ఆమె బిర్టెక్ అనే లిటరరీ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్లో చదువుకునే రోజుల్లో తాను రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం వలన ఆ సంస్థ వారు ఆమె పరీక్షా ఫలితాలను నిలిపివేశారు. అయినా అనీ బిసెంట్ తన పంథాను విడనాడలేదు. తన ఆలోచనలు సరైనవే అని ఆమె నమ్మకం. స్త్రీల హక్కులు, సామ్యవాదం, సంతాన నిరోధం, శ్రామికుల హక్కుల కొరకు పోరాటం కొనసాగించింది. ఆమె ఇంగ్లండ్లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరి ఆ తర్వాత లా అండ్ రిపబ్లిక్ లీగ్ అనే మరొక సంస్థను ఆమె స్వయంగా స్థాపించింది. దాని ద్వారా పోలీసుల అత్యాచారాలకు బలైన కుటుంబాలకు అనీ బిసెంట్ సేవ చేసింది. ఆ రోజుల్లో వివాహం రద్దు చేసుకోవడం అనేది పెద్ద విషయమే. ఆమె భర్త ఫ్రాంక్ దానిని జీర్ణించుకోలేకపోయాడు. ఆయన నుంచి కొంత భరణం లభించింది. ప్రారంభంలో ఆమె పిల్లలిద్దరితో మంచి సంబంధాలు కొనసాగించింది. ఫ్రాంక్తో విడిపోయాక అనీ బిసెంట్ మరింత శక్తివంతంగా తన సామాజిక రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనగలిగింది. గతంలో తాను నమ్మిన మత విశ్వాసాలను కూడా ప్రశ్నించగలిగింది. చర్చి మతం అనేవి ప్రజల్ని, స్త్రీలని నియంత్రించడాన్ని ప్రశ్నిస్తూ అనీ బిసెంట్ రచనలు చేసింది. ఇంగ్లండ్లో చర్చి ఆధిపత్యాన్ని తీవ్రంగా విమర్శించేది. ఆమెకు చార్లెస్ బ్రాడ్లాఫ్తో సన్నిహిత స్నేహం కుదిరింది. వారిద్దరూ కలిసి చార్లెస్ నోల్టాన్ రచించిన బర్త్ కంట్రోల్ అనే పుస్తకాన్ని ప్రచురించినందున విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అదే అంశం తర్వాత వారి ప్రాబల్యం పెరగడానికి దోహదం పడిందని చెప్పొచ్చు. బ్రాడ్లాఫ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనీ బిసెంట్ దివ్యజ్ఞాన సమాజం వ్యవస్థాపకురాలైన రష్యా దేశస్థురాలు మరియు ఆధ్యాత్మికవేత్త మేడం బ్లావెట్స్కీగా పేరు పొందిన హెలెనా బ్లావెట్స్కీని 1880లో కలుసుకున్న తర్వాత ఆమె ఆలోచన విధానం కొంత మారింది. ఆమె ఆసక్తి సామ్యవాదం నుంచి దివ్యజ్ఞానం వైపు మళ్లింది. దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలై అనేక ఉపన్యాసాలిచ్చింది. ఆ పనిలో భాగంగా ఆమె భారతదేశం వచ్చింది. దివ్యజ్ఞాన సమాజంలో మేడం బ్లావెట్స్కీతో పాటు కల్నల్ ఆల్కాట్ కూడా అనీ బిసెంట్కు సహచరులుగా ఉండేవారు. వారిద్దరూ బౌద్ధాన్ని స్వీకరించడం విశేషం. అనీ బిసెంట్ భారతదేశం వచ్చినాక ఇక్కడ జరుగుతున్న స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితురాలైంది. 1898లో కాశీలో కేంద్రీయ హిందూ కళాశాలను స్థాపించడానికి మదన్మోహన్ మాళవ్యకి సహకరించింది. తరువాత అది బెనారస్ హిందూ యూనివర్సిటీగా పరిణామం చెందింది. ఆమె దివ్యజ్ఞాన సమాజం తరఫున తన దేశంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఎన్నో సంస్థలు ఏర్పాటు చేసింది. 1907లో ఆమె దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలయ్యింది. అలాగే మే యూనియన్ అనే సంస్థను స్థాపించి కార్మికుల కోసం పనిచేసింది. బాలగంగాధర్ తిలక్ 1895లో ప్రస్తావించిన హోమ్ రూల్ను అనీ బిసెంట్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1914లో కార్యరూపం దాల్చేలా చేసింది. దీనికోసం కామన్వెల్త్ అనే పత్రికను ప్రారంభించి 1915లో అనీ బిసెంట్ హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడమ్
అనే గ్రంథాన్ని

0: రాసి భారత స్వతంత్ర పోరాటం గురించి అందులో వివరించింది. భారత రాజకీయాలలో క్రియాశీలకంగా పాల్గొంది. అందులో భాగంగానే 1914లో హోంరూల్ ఉద్యమాన్ని బలపరిచింది. 1917లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. ఆమె 1933లో మరణించే వరకు ప్రజారంగంలోనే పనిచేసింది. అనిబిసెంట్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అడయార్ కేంద్రంగా పనిచేసి అక్కడే మరణించారు. అనిబిసెంట్ లెక్చర్స్ ఆన్ పొలిటికల్ సైన్స్ అనే గ్రంథంలో పాశ్చాత్య భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి వివరించారు. అందులో అనేక రాజకీయ సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించి భారతదేశంలో విద్యాభివృద్ధికి మంచి ప్రణాళికలు తయారు చేశారు. న్యూ ఇండియా అనే పత్రికను, తర్వాత ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్లను ఆమె ప్రారంభించారు. ఈమె సేవకు మెచ్చి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు 1921లో డీలిట్తో సన్మానించారు. ఆమె తన 80 ఏళ్ల వయసులో కూడా హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగిన యూరోపియన్ కాంగ్రెస్లోనూ, అలాగే అమెరికాలో జరిగిన చికాగో కాంగ్రెస్లోనూ ఆయా సభలకు అధ్యక్షత వహించడం విశేషం. 1893లో జరిగిన చికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ సదస్సులో ఆమె భారతీయ తత్వవేత్త అయిన స్వామి వివేకానందను కలిసింది. ఆయన రూపాన్ని ఆమె ఇలా వర్ణించింది: పసుపు లేదా నారింజ రంగు దుస్తుల్లో ఉన్న సూర్యుడిలా వివేకానంద ఉన్నారని ఆమె పోల్చింది. అనిబిసెంట్ గొప్ప రాజకీయవేత్త, సామ్యవాది, శ్రామికులు పేద రైతుల సమస్యల మీద పనిచేసింది. దేశంగా దేశంలో పరాయి పాలన నుంచి ప్రజలు విముక్తి పొందాలని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో హోంరూల్ ఉద్యమం, ఆ తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంది. సామ్యవాదం నుంచి దివ్యజ్ఞానం వైపు వచ్చిన ఆమెలో పీడిత ప్రజల పట్ల ప్రేమ, వారి సమస్యల పట్ల సానుభూతి అలానే కొనసాగాయి. ఆమెకు భారతీయ తత్వవేత్త అయిన వివేకానందతో పాటు మరొక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తితో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. జిడ్డు కృష్ణమూర్తిని ఆమెనే చేరదీసి దివ్యజ్ఞాన సమాజం ద్వారా ఆయన్ని తత్వవేత్తగా తీర్చిదిద్దింది. అనిబిసెంట్ జిడ్డు కృష్ణమూర్తికి ఆధ్యాత్మికంగా తల్లి వంటిదని అంటారు. ఆమె ప్రపంచాన్ని తన ఇల్లుగా భావించింది. అనిబిసెంట్ బాల్యం నుంచి మరణించేదాకా నిస్వార్థ ప్రజాసేవకురాలిగా, చురుకైన రాజనీతిజ్ఞురాలుగా పనిచేసింది. దేశం కాని దేశంలో ప్రజలు విదేశీ వలసపాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని ఆరాటపడిన త్యాగశీలి, భారతీయులకు ప్రేమాస్పదురాలు అనిబిసెంట్.
1: అనిబిసెంట్ వర్ధంతి సందర్భంగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విదేశీ వనిత అనిబిసెంట్, డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

లలిత గీతం విన్నారు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి. కొత్త చిగురు తొడిగిందట ఆమని అనే పల్లవిలో సాగే ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి ఈ మాసపు పాట.

ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: who also quotes the Prime Minister in its headline, "Developing Nations Wrongly Blamed for Emissions." The Sunday Statesman reports, Bengal bipolar drama, Mamta's Rajinagar candidate does U-turn after pull-out decision. The Asian Age headlines, India rejects new US tariffs pressure. And finally, Sunday Pioneer writes, end of an era, 1965 war hero Cook passes away. The legendary Indian Air Force fighter pilot, Flight Lieutenant Alfred Cook, played a crucial role in defending Kalaikunda in the 1965 Indo-Pak War and was awarded the Veer Chakra for the classic dogfight. And with that, it's back to you, Saira.
1: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. Government makes Aadhaar biometric authentication mandatory for subsidized refills of LPG cylinders from 1st of next month. Rashtriya Sankalp Samaroh being organized at 1,067 locations across the country today as part of 100-week Nasha Mukt Yuva Abhiyan. Election Commission to hold special camps in all polling stations in Delhi today to assist citizens regarding inclusion and deletion of names in electoral rolls. IMD forecasts heavy rainfall in coastal Andhra, Telangana, Tamil Nadu, Keralam, Karnataka and Andaman Nicobar. And Indian men score resounding 3-1 victory over Spain at Chess Olympiad in Samarkand. Women's team beat Mongolia 3-1. And with that, we end the morning news. Have a great day.
2: Aka Sevani Nandyala Jilla Samachara Lekha Vintaru Rachana Sri B. Sekhar
3: నంద్యాల జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, దిశా సమావేశం, అభివృద్ది కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిలుపులని పేర్కొన్నారు. విద్యా ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నంద్యాల పట్టణంలో సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కొండా దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు జలాలతో కరువు ప్రాంతాల్లో సాగు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వెలిగొండ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలం, కంభం చెరువు, భైరవకోన, నల్లమల అడవులు, టైగర్ రిజర్వ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక రంగం అభివృద్ది చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని తెలిపారు. వారందరినీ 3 ఏళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. గత ఏడాది ఫేజ్ 1లో 100,000 మందికి పైగా అభ్యాసకులకు అక్షరాస్యత కల్పించామని, ప్రస్తుతం ప్రారంభించిన ఫేజ్ 2లో సుమారు 112,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది ఫేజ్ 3లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి నంద్యాల జిల్లాను 100% అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దుదామని తెలిపారు. అక్షర జ్ఞానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం సాధికారతకు దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు, ప్రతి కుటుంబం అక్షరాస్య కుటుంబం అనే లక్ష్యంతో అక్షరాస్యతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలోని రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్టంలో సామాజిక భద్రత పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు 73,506 కోట్ల రూపాయలు లబ్దిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందిస్తామని తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో దిశ సమావేశం జరిగింది. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి ఈ సందర్భంగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది పనుల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 40,00,000 రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను రాష్ట రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు.

0: ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఐపీహెచ్ఎల్ ద్వారా ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, బనగానపల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలనలో శ్రీకృష్ణదేవరాయలు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రజల సాగునీరు తాగునీటి అవసరాల కోసం అనేక చెరువులు కుంటలు నిర్మించిన ఘనత ఆయనదని తెలిపారు. ప్రజా సంక్షేమం, సాగునీటి రంగంలో శ్రీకృష్ణదేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. 4 నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం వింటారు. శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వైలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం, శ్రీ పత్రి సతీష్ కుమార్ కంజీర. ముందుగా నామ కుసుమములచే శ్రీరంజని రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామివారి రచన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం విన్నారు. శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వైలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం, శ్రీ పత్రి సతీష్ కుమార్ కంజీర. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు తిరుపతి కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 విఘడియల కాలంలో లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు, సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట, ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా, అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలువుండేటువంటి రమణీయ కమణీయమైన క్షణాలు అన్నమాచార్య

0: అంటాడు హనుమంతుని వైభవాన్ని. ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలధి బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచే అతడు, తలసి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ తా అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తారు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకని ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హరావళీకుండలం పశ్చాల్లంబిశిఖం ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమంతులు శ్రీమాన్ మా బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే, అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునఃప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాప

పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని, ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో, అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా, రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆది కవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్తిక్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నో యదక్షరం తీసేయండి అన్నారు. మధుర అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి, ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో, రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా అమలుచుకుని, తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే, సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని, అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్ళు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్ళు తేలుతూ ఉన్నాయట. అయ్యో, నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకుముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయ వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన, చూశాడు, ఎవరో చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు హనుమాయిలా రావయ్యా.
ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తుంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతుందంటే అప్పుడు

0: ఇప్పుడు చెప్పాడు హనుమస్వామి, ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామా అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు. అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి, రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో, ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుతుడైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం, ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మా రక్షది, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని, కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు విశేషించి ఆరవ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహనం యొక్క మరిన్ని విశేషాలని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సము

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం మా ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ సకృదేవ ప్రపన్న.

ఉన్నాయ. ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే, కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా. ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం రాజవర శేఖరం రవి.

0: ராஜதீக்ஷா குரும் ராஜீவலோச்சனம் ராமச்சந்திரம் பஜே. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్య తెచ్చాడో అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చెలించకుండా ఏ విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణా, ఇదిగో నేను రామదాసుడిని, మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిమార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు జనా

ತವ ತತ್ವಗತಿಂ ಹನುಮಾನ್ ಜಾನಾತಿ ರಾಮ ತವ ಸಖ್ಯ ಗತಿಂ ಕಪೀಶ ಜಾನಾತಿ ರಾಮ ತವ ಯುದ್ಧ ಗತಿಂ ದಶಾಸ್ಯ ಜಾನಾತಿ ರಾಮ ಧನದಾನುಜ ಏವ ಸತ್ಯಂ. ರಾಮ, ನೀ ಯೊಕ್ಕ ತತ್ವಾನ್ನಿ ಪರಿಪೂರ್ಣಂಗಾ ತಿಳಿಸಿಕೊನ್ನವಾಡೆವರಂಟೇ ಹನುಮ ಅನಿ. ಆ ಹನುಮ ರಾಮನಾಮ ವೈಭವಾನ್ನಿ ಗುರಿಂಚಿ ಪರಿಪೂರ್ಣಂಗಾ ತಿಳಿಸಿನವಾಡು ಕಾಬಟ್ಟಿ, ರಾಮತತ್ವಾನ್ನಿ ತಿಳಿಸಿನವಾಡು ಕಾಬಟ್ಟಿ, ಏ ಕಾರ್ಯಾನಿಕೈನಾ ಸರೇ ನಾ ವೆನಕ ನಾಕು ನಿರಂತರಮು ರಾಮುಡು ಪರಮಾತ್ಮಡುನ್ನಾಡನೇಟುವಂಟಿ ಧೈರ್ಯಂತೋ ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలున్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపడాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్ యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమస్మరణాద్భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పినవాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతామ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి, వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదట కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తానెక్కడుంటే అక్కడ ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం సుఖప్రదం సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామస్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభువు యొక్క, హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఆయన దర్శించడం ద్వారా అంటే మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని ధైర్యాన్ని యశస్సుని కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీ వెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు కాబట్టి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ అక్క.

0: ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవ

0: సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాలు వింటారు.
2: ఏషియన్ గేమ్స్ 2026 ఐచీ నగోయా.
3: హమారీ సంస్కృతి హమారీ పరంపరాఓ మే హమేషా పూరీ దునియా కో ఏక్ సాత్ లానే కీ బాత్ కహీ గయీ హై ఔర్ స్పోర్ట్స్ యానీ ఖేల్ షాయద్ ఉస్కా సబ్సే బెహతరీన్ జరియా హై.
4: ఏక్ గేంద్ హవా మే ఉఠతీ హై, ఏక్ దౌర్ షురూ హోతీ హై ఔర్ షురూ హోతీ హై ఖిలాడియో కీ జదోజహద్. దర్శకో కీ నజరే గేంద్ పర్ టిక్తీ హై, సాసే థమ్ జాతీ హై ఔర్ ఫిర్ ఏక్ పల్ ఆతా హై, జానే కితనీ ధడకనే ఏక్ లయ పకడ్ లేతీ హై ఔర్ జీత్ కీ ఖుషీ మే జానే కితనే చెహరే ఏక్ సాత్ ఖిల్ ఉఠతే హై. శాయద్ ఖేల్ కీ సబ్సే బడీ ఖూబ్సూరతీ యహీ హై. దునియా మే కితనీ హీ దూరియాం హై, కితనే మద్భేద్ హై, కితనీ దీవారే హై, లేకిన్ ఖేల్ ఏక్ ఐసా జరియా హై జో సబ్కో ఏక్ సాత్ ఏక్ మంచ్ పర్ లా ఖడా కర్తా హై ఔర్ ఏషియన్ గేమ్స్ కీ తో శురువాత్ హీ ఇసీ సోచ్ కే సాత్ హుయీ థీ. దూసరే విశ్వ యుద్ధ్ కే ఉథల్ పుథల్ సే జూజ్ రహీ ఇస్ దునియా కే తమామ్ దేశ్ జబ్ 1948 కే లండన్ ఒలింపిక్స్ మే ఏక్ సాత్ ఆయే తో ఖేలో కీ సబ్కో ఏక్జుట్ కర్నే కీ తాకత్ కో గురుదత్ సోఢీ నే మహసూస్ కియా ఔర్ సపనా దేఖా ఏషియా కే సభీ దేశో కో ఠీక్ ఇసీ తరహ ఏక్ మంచ్ పర్ లానే కా. ఇసీ విజన్ కే సాత్ తత్కాలీన ప్రధానమంత్రి పండిత్ నెహ్రూ కీ అగ్వాయి మే భారత్ నే పహల్ కరీ ఔర్ 1951 మే నయి దిల్లీ మే పహలీ బార్ ఏషియన్ గేమ్స్ కా ఆయోజన్ హువా.
3: ఆజ్ 75 వర్షో బాద్ భీ యే మంచ్ ఏషియా కో యానీ దునియా కే సబ్సే బడే మహాద్వీప్ కో ఏక్ సూత్ర మే బాంధనే కా కామ్ కర్ రహా హై
4: ఔర్ ఇస్కా ఎహ్సాస్ ఆజ్ జాపాన్ కే పాలోమా మిజూహూ స్టేడియం మే హువా జబ్ ఏక్ భవ్య ఉద్ఘాటన సమారోహ మే 45 అలగ్ అలగ్ దేశో కే ఎథ్లీట్స్ ఏక్ సాత్ ఆయే. సబ్కీ భాషాయే అలగ్, పహచాన్ అలగ్, రంగ్ రూప్ అలగ్, ఖాన్ పాన్ అలగ్, ఇతిహాస్ అలగ్, లేకిన్ ఖేల్ కే ఇస్ మంచ్ నే సభీ కో ఏక్ సాత్ లా ఖడా కియా.
5: వతసి వా కోకో ని ఐచ్ నగోయా ని ఓయితే కైసై సరేరు దై 20 కై ఆసియా క్యోగి టైకై నో టైకై ఓ సెంగెన్ షిమాస్.
3: మేజబాన్ దేశ్ జాపాన్ నే తో అప్నా కల్చర్ శాందార్ తరీకే సే దునియా కే సామ్నే ప్రస్తుత్ కియా, జిస్మే సంగీత్ కీ ఏక్ అమిట్ ఛాప్, సాంస్కృతిక్ కార్యక్రమ్ ఔర్ ఏషియన్ గేమ్స్ కే బడే మంచ్ కే జరియే ఏషియా కే సభీ దేశో కో ఏక్జుట్ లానే కా సందేశ్ దియా. ఓపెనింగ్ సెరెమనీ కీ థీమ్ థీ హార్మోనిక్ హార్ట్ బీట్. యహీ నహీ, మంచ్ భీ దిల్ కే ఆకార్ కా థా, జహాన్ ఏక్ ఏక్ కర్కే సభీ దేశో నే అప్నే అప్నే దేశ్ కా ధ్వజ్ లేకర్ మార్చ్ పాస్ట్ కియా.
4: उद्घाटन समारोह में भारत की एंट्री भी खास आकर्षण का केंद्र बनी. पेरिस में 2 ओलंपिक पदक जीतने वाली मनु भाकर और स्टार कबड्डी खिलाड़ी भारतीय टीम के उपकप्तान पवन सहरावत को मौका मिला भारत के ध्वजवाहक बनने का. दोनों हाथ में तिरंगा लिए भारतीय दल का नेतृत्व करते हुए नजर आए और पीछे भारत के खिलाड़ी भारत माता की जय के नारे लगाते हुए सुनाई दिए.
3: भारतीय खिलाड़ियों में देश का जोश, गौरव और भारतीय संस्कृति की खूबसूरत झलक साफ नजर आ रही थी. खास तौर पर भारतीय दल के परिधान ने सभी का ध्यान खींचा. महिला खिलाड़ी नेवी ब्लू कलर की साड़ी में गुजराती स्टाइल के पल्लू के साथ नजर आई, तो पुरुष खिलाड़ियों ने नेवी ब्लू कलर का बंद गला परिधान पहना था, जिसकी शोभा भारत के तिरंगे के 3 कलर बखूबी बढ़ा रहे थे. इस आधुनिक अंदाज ने भारतीय दल की प्रस्तुति को अलग पहचान दे दी. तिरंगे के साथ कदम से कदम मिलाते भारतीय खिलाड़ी जब स्टेडियम में पहुंचे, तो उनके परिधान में भारतीय परंपरा और आधुनिक खेल भावना का संगम दिखाई दिया. और हमारे दोनों ध्वजवाहकों के नेतृत्व में भारतीय दल की ये तस्वीर एशियन गेम्स के मंच पर भारत

0: ईरान की सुगंध सिकाई चेतन से होगा।
1: तो बैडमिंटन कोर्ट से लेकर हॉकी के मैदान तक, क्रिकेट के स्टेडियम से लेकर टेबल टेनिस के टेबल तक, स्विमिंग पूल से लेकर शूटिंग रेंज तक, हर जगह जहां भारतीय एथलीट्स शिरकत करते हुए नजर आएंगे वहां हमारी नजर रहेगी। आकाशवाणी लगातार एशियन गेम्स 2026 में भारतीय खिलाड़ियों के प्रदर्शन से आपको अवगत कराता रहेगा। आवरली लाइव अपडेट्स के साथ हम कल सुबह 9:30 बजे आपके साथ जुड़ेंगे। फिलहाल एडिटर वंदना भारद्वाज और प्रोड्यूसर शाहनवाज खान के साथ मुझे दर्पण त्रिकिया और कविता शर्मा को दीजिए इजाजत।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: ఇరవయవ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బంగారు బాబు చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.
8: చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ చీ

వాతావరణ సూచన వింటారు. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉంది. దీని కారణంగా రాగల 24 గంటల్లో యానాం, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి, కాకినాడ, యానాం, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలిపారు. వాతావరణ సూచనలు విన్నారు. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత బహుదూరపు పాటసారి చిత్రానికి పి సుశీల పాడిన గీతం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
3: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో, భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఇకోసిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే.
1: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, కిషౌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో సుమారు 90% ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా వెల్లడించారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
4: पुराना जो कैप था वो सितंबर 2014 में एस्टैब्लिश हुआ था. तब से अब तक एवरेज जो सैलरी है वो काफी बढ़ी है, कॉस्ट ऑफ लिविंग बढ़ी है. आज एक रेगुलर सैलरीड एम्प्लॉय की एवरेज इनकम करीब करीब 23,000 रुपए पर मंथ है, जो कि पहले से करीब 2.5 गुना ज्यादा बढ़ी है. भारत सरकार का इस पे एस्टिमेटेड गवर्नमेंट एक्सपेंडिचर रहेगा अबाउट 11,339 करोड़ रुपीज एवरी ईयर.
1: हिंदी दिनोत्सव संदर्भंगा కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషతోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని సూచిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని, పౌరులను ఆయన కోరుతూ, అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
2: చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా బుధవారం ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడేవారిని ఉగ్రవాదమే ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాలు పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
1: గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్లో మంగళవారం జరిగిన 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, వనరుల పరిరక్షణ వంటి ప్రాచీన

0: ఇచ్చిన విధానాలను ఆధునిక విధానాలుగా మార్చుకుంటుందని భూపేందర్ యాదవ్ తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు వ్యర్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఐరోపా సమైక్య సంయుక్త ఫ్రేమ్వర్క్ మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దికి దోహదపడుతున్నాయని ఆయన తెలుపుతూ,
1: Today, I am happy to note that the declaration recognizes sustainability as an integral part of building resilience and calls for cooperation that advances sustainable development while strengthening economic and supply chain resilience. The declaration also recognizes that circularity must extend beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
2: తెలంగాణలోని హైదరాబాద్లో గురువారం నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని గవర్నర్ సూచించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని గవర్నర్ సూచించారు.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. వైఖానస ఆగమ పద్దతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేన్ల వారిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఇక మంగళవారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు. అనంతరం పెదశేష వాహన సేవలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
3: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజులు అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు.
2: తీర ప్రాంత జీవ వైవిధ్య పరిరక్షణకు, అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం తెలిపారు. మిస్టీ పథకం కింద గుజరాత్లోని కచ్ ప్రాంతంలో 27,000 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవుల పెంపకం చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి నిర్దేశించిన 29,000 హెక్టార్ల లక్ష్యంలో ఇది గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. తీర ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పెరిగే మడ అడవుల జాతులను అభివృద్ది చేసేందుకు జఖావ్లో ఏర్పాటు చేసిన సైన్స్ నర్సరీని మంత్రి భూపేంద్ర యాదవ్ తన బృందంతో కలిసి సందర్శించారు. స్థానిక తీర ప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం, బీఎస్ఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
0: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
2: కర్ణాటకకు చెందిన ప్రముఖ సీనియర్ నటులు అనంత్ నాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి అనంతనాగ్ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాల్లోనూ అనంతనాగ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రంగస్థల కళాకారుడిగా ఆయన భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గురువారం నిర్వహించిన వారణాసి వాద్ నగర్ సంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడుతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
2: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వ్యవసాయ రంగంలో 3 కీలక అంశాలని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ, యంత్రాభ్యాసం, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తున్నప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ అత్యవసర రంగంగానే ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
5: AI हो, मशीन लर्निंग हो, रोबोटेक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्न खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
0: హర్యానాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని చెప్పారు. సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్, రూపకల్పన, ప్రచురణ, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ఎల్ మురుగన్ పేర్కొన్నారు.
2: కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని గురు, శుక్ర, శని వారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు సముద్ర తీరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్, కృష్ణా జిల్లా వర్లగొంది దిప్ప బీచ్, ప్రకాశం జిల్లా మడనూరు పెద్దపట్టవపాలెం తీర ప్రాంతం, కాకినాడ, బాబట్ల బీచ్లలో జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం అధికారులు, విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. సాగర తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు, విద్యార్థుల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఇన్కాయిస్ అధికారులు తెలియజేశారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
6: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అల్లరి పిల్లల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం ఆలపించిన సిఎస్ రావు గారి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు కాజా గ్రామం నుంచి టీవీ సుబ్బారావు శ్రీదేవి.

తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరి కోరికపై డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఘంటసాల పి సుశీల పాడిన గీతం.

తర్వాత జై భేరి చిత్రానికి ఘంటసాల పాడిన గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు వీర కనకారావు, పార్వతి, పెడన వీరభద్రాపురం నుంచి.

తర్వాత నువ్వు వస్తావనే చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన చంద్రబోస్ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు గురుప్రసాద్, సుకన్య, రవి, మధు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాప వినాశనం నుంచి కోరుతున్నారు.

తర్వాత ముత్యాల ముగ్గు చిత్రానికి పి సుశీల పాడిన గుంటూరు శేషేంద్ర శర్మ గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు రాచల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.

తర్వాత జీవన తరంగాలు చిత్రానికి ఘంటసాల పాడిన ఆత్రేయ గీతాన్ని వినబోతున్నారు సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, వణుకూరు నుంచి.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఘర్షణ చిత్రానికి జీన్స్ శ్రీనివాస్ పాడిన కులశేఖర్ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటటా సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: రావో ఎత్తి కార్యక్రమంలో తర్వాత వినపోయే పాట అనుబంధం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు డోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, సాయినగర్, వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి కోరుతున్నారు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆయుధం చిత్రానికి కుమార్ సాను నిష్మా పాడిన చిన్ని చరణ్ గీతం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట రాజా విక్రమార్క చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన వేటూరి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు ఉరవకొండ నుండి ఈశ్వరయ్య. వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా ఘరానా దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ పాలకొల నుంచి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి కోరుతున్నారు.

0: పాముల మొక్క తుంచెయ్యాల వెంగల పక్క పరిచెయ్యాల వేగుల చుక్క దాచెయ్యాల చలిలో చలి చలి చలి చలి చలి చలి మనసు కలిసిన వేళ
1: నువ్వే నన్ను ముద్దాడాల నిన్నే నేను పెళ్ళాడాల ఎండవాన నీళ్ళడాల తలిలో
0: చలి చలి చలి చలి చలి చలి
2: కార్యక్రమం తర్వాత ఆత్మగౌరవం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, రచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు నుంచి నాగేశ్వరరావు, బండార్ త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెంపోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూర్రావు, కోటి, రాము, పైడితల్లి, ప్రకాష్, రవికుమార్, నరహరి, ఈశ్వర్రావు ప్రసాద్ కోరుతున్నారు.

స్వయంవరం చిత్రానికి కేజేఎస్ దర్శకానం వింటారు రచన దాసరి నారాయణరావు. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి 14 నెంబర్ బస్తీ నుంచి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుతు లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివన్నారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ కోరుతున్నారు.

కార్యక్రమం తరువాత ఈనాటి బంధం ఏనాటిదో చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. రచన దేవులపల్లి. ఈ పాటను వినిపించమంటూ మచిలీపట్నం నుంచి అన్నపూర్ణ, కాశీ విశ్వనాథ్, కామాక్షి, హర్షిత, ప్రణీత్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత హిట్లర్ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా కోరుతున్నారు.

శ్రోతలు కల్పలత కార్యక్రమం వింటున్నారు. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి శ్రేయా ఘోషాల్ గానం వింటారు. రచన అనంత శ్రీరామ్. ఈ పాటను వినిపించమంటూ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వర్, శాంభవి, జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

బొమ్మరిలు చిత్రానికి జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ గానం వింటారు. రచన భాస్కర్ పట్ల రవికుమార్. ఈ పాటను వినిపించమంటూ బెన్ సర్కిల్ సెంటర్ నుంచి నందా, దీపక్, సంతోష్ ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు.

కార్యక్రమంలో తరువాత నీరాజనం చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్జానికి గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ ఉప్పెడన నుంచి లక్ష్మీ, యోగిత, రిషి, మీనా ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు.

పరువు ప్రతిష్ట చిత్రానికి ఘంటసాల గానం పెట్టారు రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై ఈ పాట.

0: Pussy bully.
1: నిర్దోషి చిత్రానికి ఘంటసాల గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రాచల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.

కార్యక్రమం తర్వాత మహామంత్రి తిమ్మరు సుచిత్రానికి ఘంటసాల పీసుసీల గానం వింటారు. సంగీతం పింజాల రచన పింగళి. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కలియుగ కన్నుడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్ కోరుతున్నారు.

కార్యక్రమంలో చివరిగా జెమినీ చిత్రానికి వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, అమల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

0: ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్తే.
1: నమస్తే.
0: మరి ఈరోజు ఎవరు ఎవరు ఏ మెసేజెస్ పంపించారు మన కార్యక్రమాల మీద చూద్దాం. ముందుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత 3 వారాలుగా పునః ప్రసారాలైన డాక్టర్ పోలేపద్ది రాధాకృష్ణమూర్తి గారి సూక్తి సుధలు విశిష్టంగా ఉన్నాయి. డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయకి గారి విఘ్న వినాయకం భజే, ఆచార్య గుజ్జల్లమూడి కృపాచారి గారి బోయి భీమన్న సాహిత్యం, శ్రీమతి పింగళి భాగ్యలక్ష్మి గారి చిన్నారుల భవితకు బంగారు బాట ఇత్యాది పునః ప్రసార ప్రసంగాలు బాగున్నాయండి. పునః ప్రసార కార్యక్రమాలతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నడుస్తున్నట్లుగా ఉందండి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఈ మెసేజ్ని పంపించారు డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి ఈ సందేశాన్ని అయితే పంపించారు. మరి తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి సంచాలకులకు నమస్కారాలు అన్నా. నమస్తే అండి. తర్వాత ఏం చెప్పారో చూడండి. ఇది
1: అలాగే సరస వినోదిని సమస్యాపూర్ణం సమర్పణ కవి పండితులు అంటూ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ చాలా చక్కటి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు అంటూ, అలాగే ఈరోజు ఉదయం 7:55 వినిపించిన కొత్త చిగురు తొడిగిందంట ఆమని అన్న ఈ మాసపు పాట చాలా చాలా అద్భుతంగా పాడారు గాయని ప్రసన్న లక్ష్మి గారికి, అలాగే రచించిన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామంటున్నారు. అలాగే దయచేసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఉభయ కుశలో పరిలో మా ఉత్తరాలు చదువుతున్నారు కానీ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం లేదు, ఎందుకంటే కల్పలత కార్యక్రమం ఒక ఆదివారం మాత్రమే 1 గంట పాటు వినిపిస్తున్నారు కానీ అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ఉత్తరాల పాటలు 1 గంటకు పైన వినిపిస్తున్నారు. మన కేంద్రంలో మాత్రం ఉత్తరాల పాటలకు చిన్న చూపు చూస్తున్నారు. దయచేసి కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతల కోరిన పాటలు ప్రతిరోజు 1 గంట పాటు వినిపించండి. నేను 50 సంవత్సరాల నుండి ఆకాశవాణి కార్యక్రమాలపై ఉత్తరాలు రాస్తూ, అలాగే ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమాలకు కూడా వ్రాస్తూ ఉంటాను. దయచేసి మాలాంటి పాత శ్రోతలను దూరం చేసుకోకండి. ఇట్టి విషయము అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ గారికి దయచేసి తెలియజేయగలరని కోరడమైనది అంటూ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ వారు తెలియజేస్తున్నారు.
0: ఓకే అండి. మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి ఉభయ కుశలో పరిచదువుతున్న నిర్వాహకులకు నా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతినిత్యం నిత్య నూతనంగా అలరిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. అందులో ఉదయం 9 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మమ్మల్ని భక్తి పారవస్యుల్ని పారవస్యంలో ఉంచుతున్నాయి. మహా పరమానందం పొందుతున్నాం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రాలకి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రేమతో కుసుమాంజులను తెలియజేస్తున్నాను అంటూ రాస్తున్నారు దోనాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. అలాగే సూక్తి సుధలో మంచి విలువైన సమాచారం అందిస్తున్నారు, బాగుంటుంది. అలాగే భక్తి రంజనిలో ప్రతినిత్యం మంచి భక్తి గీతాలు విని తరిస్తున్నాను, అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక చిత్రతరంగిణిలో మంచి పాటలు వేస్తున్నారు, ధన్యవాదాలు అంటూ కూడా ఈ సందేశాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఇక తర్వాత శ్రోత కోనసీమ జిల్లా అమలాపురం నుండి పేరూరి రామచంద్రరావు, లలిత కుమారి, సిరి, సహస్ర, ఉభయ కుశలోపరికి స్వాగతం, సుస్వాగతం, నమస్తే. శ్రోతలకు శుభాకాంక్షలు. అన్ని కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో సుగంధ కాలమేఘం గారి గాత్రం మమ్మల్ని పరవశింపజేసింది. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం ఎంతగానో ఆనందింపజేసింది. ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుండేది కానీ ఈ మధ్య సందేశాలు చాలా చాలా కంగారుగా చదివేస్తున్నారు. హంసనాదం అని రాస్తే హంసధ్వని రాగం అని చదివారు. క్రితం వారం విన్నవాళ్లు ఇంకోలా అర్థం చేసుకుంటారు కదండి. పైగా సీనియర్లే చదువుతున్నారు, సందేశాలు తక్కువగా వచ్చినవి అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలో మరి, ఏమైనప్పటికీ ధన్యవాదాలు అంటూ పేరూరి రామచంద్రరావు గారు అమలాపురం నుంచి రాస్తున్నారు.
0: ఓకే అండి. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజు, సక్కుబాయ్, సోనిక, హరికిషన్, లక్ష్మీవర్మ, లడ్డూబాబు, మూసాపేట నరేష్ ఇంకా వారి గ్రామ ప్రజలంతా రాస్తున్నారు. పద్దెనిమిదో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీన్ టైంలో హిందీ సినిమా పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. కానీ ఆ కార్యక్రమం సాధారణ రేడియో సెట్లో కాకుండా యాప్లోనే ప్రసారం చేస్తున్నారు అంటున్నారు. మాలాంటి దూర ప్రాంత శ్రోతలు రేడియో సెట్ వినడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు సాధారణ రేడియో సెట్లో ప్రసారం చేయకపోతే హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రంలో మాదిరిగా మధ్యాహ్నం 3 గంటల ప్రసారాలు సమాప్తం చేయండి ప్లీజ్ అంటూ ఒక సూచన అయితే చేశారు. మరి మీ సూచన గమనించామండి. అంటే వేవ్స్ ఓటీటీ యాప్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, ఈ 2 యాప్స్లో మీరు మా కార్యక్రమాలని వినొచ్చు. ఇక ఈ సందేశం ఎవరు పంపించారంటే, మాకు మీ కార్యక్రమాలు రావడం లేదు మేడం అంటూ యాడికి నుంచి రంగం వెంకట స్వామి రాస్తున్నారు. అదేనండి, వేవ్స్ ఓటీటీ యాప్, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, ఈ 2 యాప్స్లో మన కార్యక్రమాలు అయితే వస్తూ ఉంటాయి. ఇక ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం కార్యక్రమంలో శ్రోతలు, ఇది అర్థం కావట్లేదండి, ఒకసారి అది సరిగ్గా టైప్ చేసి పంపించింది, అక్షరాలన్నీ కలిసిపోయినాయి. రాసింది ఎవరు అని అంటే రఘు, నాగలక్ష్మి, లలిత, వైష్ణవి పాలకుల నుంచి. నాకు మెసేజ్ అయితే సరిగ్గా అర్థం కావట్లేదు, అది క్లియర్గా వర్డ్స్ అన్ని కొంచెం డివైడ్ చేసి పంపించండి. తర్వాత ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మేము పంపిస్తున్న మెసేజ్లు మీరు చదవడం లేదు, ఎందువలన? మేం ప్రతిరోజు రేడియో కార్యక్రమాలు మిస్ అవ్వకుండా వింటూనే ఉంటాం, ధూళిపాళ నుంచి మా కుటుంబ సభ్యులు అంటూ రాస్తున్నారు. అలాగే పసిడి పంటల కార్యక్రమాన్ని పునః ప్రసారం చేయండి అని కూడా కోరుతున్నారు. చదువుతున్నామండి మీ మెసేజ్ని, ఏది కూడా మిస్ కాకుండా చదువుతూనే ఉన్నాము. మీరు వింటూ ఉండండి మా కార్యక్రమాల మీద.
1: ఇక తర్వాత శ్రోత పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం, ధన్యవాదాలు. నేడు ప్రచారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు బాగుంటుంది, ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు బాగుంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది, చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే యువలయ సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని మా మనవి.
0: ఓకే అండి అప్పలరాజు గారు, మరి ఈ సందేశం ఎవరు పంపించారు చూద్దాం. ప్రతిరోజు సాయంత్రం యువలయ చాలా బాగుంటుంది, అయితే పాటలు ఎక్కువ వేస్తున్నారు, ప్రశ్నలు తక్కువగా అడుగుతున్నారు, కనీసం పాట సగం వినిపించి ప్రశ్నలు ఎక్కువ వేయగలరు అని కోరుతున్నారు. మాకు మీరు అరగంట టైం ఇస్తున్నారు కదా, అది సరిపోవడం లేదు, ఇలా చేస్తే ఎక్కువ ప్రశ్నలు వేయవచ్చు, పాటలు తగ్గిస్తే గమనించగలరు అంటూ రాస్తున్నారు దోనాల బాలాజీ రేణుక, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. మళ్ళీ ఈ మెసేజ్ని అయితే పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారో చూద్దాం.
1: ఇక ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం ఉభయ కుశలోపరి కార్యక్రమం చాలా బాగుంది, కానీ సమయం సరిపోవడం లేదు. దయచేసి 12:40కి కూడా ఉభయ కుశలోపరి కార్యక్రమం నిర్వహించండి అంటూ రాస్తున్నారు. అలాగే గురువారం ఉదయం 7:00 ఉదయరేఖలు కార్యక్రమంలో మిమిక్రీ కళాకారుడు శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం చాలా బాగుంది, విని సంతోషించాం అన్నారు. అలాగే శుక్రవారం ఉదయం 7:00 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం వివరాలు చాలా బాగున్నాయి అని అంటూ రాస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 1:10 గంటలకు పసిడి పంటలు సంభాషణ పునఃప్రసారం చేయండి అంటూ రాస్తున్నారు. ఇక 1:30కు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో విశేషాలు, కార్యక్రమం చాలా విషయాలు తెలియజేశారు. రాత్రి 7:15కు పంట సీమలు కార్యక్రమంలో వరి పంట యాజమాన్య పద్ధతులు, పురుగులు, తెగుళ్ల నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. దయచేసి పునఃప్రసారం చేయండి. ప్రస్తుతం సాగులో ఉన్న వరి సాగు చేస్తున్న రైతులకు ఎంతో మేలు చేస్తుంది, దయచేసి పునఃప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే శనివారం ఉదయం ఉదయరేఖలు కార్యక్రమంలో శతక పద్య సౌరభం మారన్న కవి రచించిన భాస్కర కార్యక్రమం చివుకుల సుందరరామ శర్మ గారు, అనంతరం బోయి భీమన్న జయంతి సందర్భంగా గుజ్జర్లమూడి కృపాచారి గారు చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 1:30కు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో జయసుద గారి స్వీయ కవితలు, అనంతరం నడక వల్ల కలిగే ఉపయోగాల గురించి విశేషాలు, కార్యక్రమం చాలా బాగుంది, ఎలా నడవాలి అనే విషయం మీద చక్కటి అవగాహన కల్పించారు, చక్కటి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే లలిత గీతాలు చాలా బాగున్నాయి కానీ పాడిన వారు పేర్లు చెప్పడం లేదు, దయచేసి పేర్లు తెలుపగలరంటూ మధ్యాహ్నం 3 గంటలకు టీన్ టైంలో హిందీ పాటలు చాలా బాగున్నాయి, 4 గంటలకు యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది, కాకపోతే చివరి నిమిషం వరకు కార్యక్రమం వినిపించండి, 9 నిమిషాలు ఉన్న

0: రెండు పాటలు వినిపించారు. అలా ఇంకో ప్రశ్న అడిగితే బాగుండేది, దయచేసి గమనించగలరు అంటూ రాస్తున్నారు. జువలయ కార్యక్రమానికి మంచి ఆదరణ స్పందన లభించింది, దయచేసి కార్యక్రమం గంట సమయం పెంచండి. ఒక్కో రోజు సంస్కృత పాఠం, హిందీ పాఠం, రంగస్థలి, జానపద గీతాలు, భజనావళి చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటున్నా రాస్తున్నారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం చాలా బాగుంది. ఈ రోజు ఉదయం వింత వింత రూపాలతో మారింది మా దేశం, భారతదేశం, దేశభక్తి గీతం చాలా బాగుంది, కానీ పాడిన వారి పేరు తెలుపలేదు. ఈ రోజు ఉదయం భక్తిరంజనిలో సూర్య భగవానుడి భక్తి గీతాలు చాలా బాగున్నాయి. ఈ రోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం విని తరించాము. శాంతి గురించి పురాణాలు పంపిన కవులకు ధన్యవాదాలు. అనంతరం యానీ బీసెంట్ గురించి చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన అని యానీ బీసెంట్ గారి గురించి చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. ఆ తరువాత వినిపించిన ఆశలు లలిత గీతం చాలా బాగుంది అంటూ రాస్తున్నారు. ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట, ఆమని పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే గీతం ఈ మాసపు పాట, అద్భుతమైన పాట. ఈ రోజు రాబోయే అతిథి వాట్సాప్ పాటలు కార్యక్రమంలో ప్రతిరోజు ఒకే అతిథిని పిలుస్తారా, ఇలా ఎన్ని రోజులు వినిపిస్తారు, కొంతమంది పేర్లు ప్రతిరోజు వింటున్నాము, రాబోయే అతిథి పేరు మార్చి రోజు వినిపించిన వారివే వినిపించండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
1: ఓకే అండి, మరి తర్వాత సందేశం ఎవరు పంపించారంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు, మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేస్తున్న భక్తిరంజని చాలా బాగుంటుంది. అలాగే మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది అంటూ రాస్తున్నారు. ఇక తర్వాత విజయవాడ కేంద్రం వారికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలోపరికి అభినందనలు. 19వ తేదీ శనివారం ఉదయరేఖలు కార్యక్రమంలో శ్రీ బోయి భీమన్న జయంతి సందర్భంగా భీమన్న గారి జీవిత విశేషాలు, అవార్డులను, వారి జీవితంలో రాసిన గ్రంథాలను చాలా చక్కగా, ఈ అంశాలన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు శ్రీ గుజ్జల్లమూడి కృపాచారి గారు, వారికి మా అభినందనలు అంటూ రాస్తున్నారు. అలాగే 20వ తేదీ ఆదివారం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు చాలా చక్కగా వినిపించారు శ్రీ పి జనప్రియ గారు, వారికి మా అభినందనలు అంటున్నారు. అలాగే భక్తిరంజన్లో సూర్యస్తుతి విన్నాం, నచ్చింది, ప్రసారం చేస్తున్న విజయవాడ కేంద్రం వారికి మా అభినందనలు అంటూ రాస్తున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషి యుగేశ్వరరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు.
0: ఇక తర్వాత ఆకాశవాణి వారికి నమస్కారములు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రతి విని ఆనందంలో ఉన్నాము. కల్పలత ఉత్తరాలు పాటలు ప్రతిరోజు వినిపించండి. సరస వినోదిని కార్యక్రమం ఈ రోజు చాలా బాగుంది. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయాక్వేజ్ కార్యక్రమం చాలా బాగుంది. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన, రావుయ్య అతిథి వాట్సాప్ పాటలు చాలా బాగున్నాయి, కానీ రోజు పేర్లు కొంతమంది వస్తున్నాయి.
1: ఓకే అండి, చంద్రపూర్ నుంచి రాస్తున్నారు కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన. ఓకే అండి, మరి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, వీరంతా ఏం రాస్తున్నారంటే 20వ తేదీ ఉదయం 6:10 భక్తిరంజన్లో భక్తి గీతాలు చాలా బాగున్నాయి అంటూ సింపుల్గా ఒక లైన్లో మెసేజ్ని పంపించారు. తర్వాత
0: ఇక పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారములు. ప్రతిరోజు వచ్చే యువలయాకి సమయం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాము, ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు.
1: ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే అంటూ రాస్తున్నారు జేరుబొత్తుల బుచ్చయ్య అండ్ కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఇక ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మగారు చక్కగా చదివారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మగారికి నా ధన్యవాదాలు అంటున్నారు. కార్యక్రమాలపై ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు రాస్తుంటే మీరు చదవటం లేదు, ఎందుచేత, వివరణ ఇస్తారా అని అడుగుతున్నారు. లేదండి, మీరు ఉత్తరాలు రాస్తే ఖచ్చితంగా మేమైతే చదువుతాము, మీరు రాస్తూ ఉండండి. యువాణి కార్యక్రమం హైలైట్స్, యువాణి కార్యక్రమం హైలైట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రసారం చేస్తున్న లలిత గేయాలు, జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు.
0: ఇక పద్మభూషణ్ మరియు అధ్యాపకులు మరియు పాలేరు వంటి అభ్యుదయ నాటకాలతో ప్రజలను జాగృతం చేసిన శ్రీ బోయి భీమన్న గారి జీవిత విశేషాల గురించి శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి గారి పరిశోధనాత్మకమైన ప్రసంగం చాలా బాగుంది. 20వ తారీఖు అంటే ఈరోజే ప్రచారమైన ప్రముఖ భారతదేశ స్వాతంత్ర్య సమర యోధురాలు డాక్టర్ యానీ బీసెంట్ గారి జీవిత విశేషాలు, శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ రాస్తున్నది. నమస్కారములతో భవదీయ సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి.
1: ఓకే అండి. తర్వాత ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటున్నాను. నమస్తే అండి. 14వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో అంతరాత్మ గురించి చక్కటి విషయాలు మాకు తెలియచేసిన శ్రీ శంకర శర్మ గారికి మా నమస్తే అని అంటున్నారు. భక్తి నిరంజన కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు విని తరించాం. అలాగే కార్మికుల కార్యక్రమంలో కార్మికులు మానసిక ఒత్తిడి కారణాలు నివారణ మార్గాల గురించి డాక్టర్ శ్రీపి వినయ్ కుమార్ గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉంది అని అంటూ రాస్తున్నారు. అలాగే సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన వినిపించిన రంగస్థల పద్యాలు మా వీణులు విందు చేశాయి, కళాకారులకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం అంటూ రాస్తున్నారు రఘువీర్ సింగ్ సుగ్నాబాయి రాధామున్న ఏలూరు నుంచి. అలాగే 15వ తేదీ మంగళవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో లలితా జ్యోతిర్మయ్య గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించండి అంటూ రాస్తున్నారు. అలాగే జాతీయ పోషక మాసోత్సవాలు జరుపుకున్న సందర్భంగా సమతుల్య ఆహారం అంటే ఏంటో, ఆ ఆహారాన్ని ఏ నిష్పత్తిలో ఏ ఏ వయసుల వారు తీసుకోవాలో ఇలాంటి విషయాలు తెలియజేసిన నిర్వాహకులకు పరిచయం చేసిన శ్రీ చుండూరు మాణిక్యరావు గారికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గాత్ర సంగీత్రం మా వినుల విందు చేసింది, కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, కళాకారుని పేరు వినలేకపోయాం. మధ్యాహ్నం జీవన్ లహరిలో సంగీత కళాకారుడు శ్రీ కేవి బ్రహ్మానందం గారితో వెంకటేశ్వర్లు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంది. వారు జీవిత విశేషాలు అందిస్తూ సంగీతం ఎవరెవరి వద్ద నేర్చుకున్నారో చాలా వివరంగా తెలియచేశారు, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు రఘుబీర్ సింగ్ సుగ్నాభాయి రాధా మున్న ఏలూరు నుంచి. ఇది ఈరోజు ఉభయ కుశలపరి కార్యక్రమంలో శ్రోతలు తెలిపిన అభిప్రాయాల మాలిక. మీరింతవరకు ఉభయ కుశలోపరి శ్రోతల ఉత్తరాల కార్యక్రమం విన్నారు.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం

0: బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్ట్రిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు, ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్, సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా ఆమె ఎవరు చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం వేద, రచన దాశరథి.

0: కార్యక్రమం తర్వాత ఆదిత్య 369 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు రచన వేటూరి.
1: సంచారం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ధి పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుండిసెట్టిపల్లి వద్ద హంద్రీనీవ జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేపు పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించడంతో పాటు 38 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు కుప్పం రైల్వేస్టేషన్లో అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజు మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసే చోటే తడి పొడి చెత్తగా వేరుచేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. స్వచ్ఛరథం వంటి కార్యక్రమాల ద్వారా పునర్వినియోగం చేయగల వ్యర్థాలకు విలువ కల్పించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇప్పటికే 1,30,00,000 కిలోల పొడి చెత్తను సేకరించి 20,11,00,000 రూపాయల విలువను సమకూర్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నిన్న గరుడ సేవ జరిగింది. రాత్రి తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని కానీ, తాగునీటి కానీ, ఇతర ఎన్వైర్న్మెంట్ దృష్టిలో కానీ వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి కనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాల శుద్ది ప్లాంట్ను మంత్రి అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ విధానం, శుద్ది ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మిగతా ప్లేస్ లో కూడా ఈ మధ్య 6 ప్లాంట్ని శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్లాంట్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నులు 6,500 టన్నులు ఈ ప్లాంట్ కి వెళ్లి అక్కడ బర్న్ అయ్యి పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే ఆ రోజు మనం డిజైన్ చేసిన ప్లాంట్ 1,200 టన్స్ పర్ డే తీసుకుంది. అయితే చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీస్ నుంచి చిత్తడికి వస్తూ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ మళ్ళీ మరొక 400 టన్నులు పెంచారు. నవంబర్ లో దాన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజనను చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించారు. సంప్రదాయ బ్యాంకింగ్ రుణాలకు దూరంగా ఉన్న చిరు వ్యాపారులకు హామీ లేకుండా రుణాలు అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేందుకు, కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. ముద్రా రుణాల్లో 68% మహిళలకు, 51% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 2015-2018 మధ్య ముద్రా పథకం ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ పథకం కేవలం వ్యాపారాల ఏర్పాటుకే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడినట్లు వెల్లడైంది. ముద్రా పథకం పరిధిని మరింత విస్తరిస్తూ 2024లో రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంగా ముద్రా యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఉద్యమశీలతకు హర్ భారతీయ కే లియే సహజ్ బనానే ముద్రా యోజన కి బహుత్ బడి భూమిక హై. బినా గ్యారంటీ కే బ్యాంక్ లోన్ కి ఇస్ యోజనానే మహిళా ఉద్యమియో మేరే దళిత్ పిఛడే ఆదివాసీ ఉద్యమియో కా ఏక్ బహుత్ బడా వర్గ్ దేశ్ మే తయార్ కియా హై ఔర్ నయే నయే క్షేత్రో మే కియా హై, దూర్ సుదూర్ గావో మే కియా హై. ఇస్ యోజన కే తహత్ అభీ తక్ లగ్భగ్ 19 లాఖ్ కరోడ్ రూపాయే రుణ కే తౌర్ పర్ దియే గయే 19 లాఖ్ కరోడ్ రూపాయే.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రాష్టంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా మండల పరిషత్ల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఇంజనీరింగ్ అధికారులను మాత్రం ప్రత్యేక అధికారులుగా నియమించరాదని సూచించింది. రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె రింగు రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించిన ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. 56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10.68 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది, పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: వంతావాణి స్త్రీల కార్యక్రమం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వనితవాణి కార్యక్రమంలో ముందుగా రోబో కథానిక వింటారు. రచన శ్రీమతి గోవిందరాజు మాధురి.

0: గత 10 రోజుల్లో 3 సార్లు నా సెల్ఫోన్కి మెసేజ్లు వచ్చాయి. మామూలు మెసేజ్లైతే పట్టించుకోకుండా వదిలేసేదాన్ని, కానీ వచ్చింది బ్యాంకు నుంచి. మీకు దగ్గరగా ఉన్న బ్యాంకు బ్రాంచ్లో మీ కేవైసీ ఖాతాదారుడు గురించి తెలుసుకోవటం, అప్డేట్ చేసుకోండి అన్నది దాని సారాంశం. మా వారు ఊళ్ళో కూడా లేరు. ఏమైనా ఇన్నిసార్లు వచ్చిందంటే ఈ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం. అంతా డిజిటల్ యుగం, ఆటోమేషన్లు, ఆన్లైన్లతో జీవితాలు ముడిపడిపోయాయి. సైబర్ క్రైమ్లు ఎక్కువవుతున్నాయి. ఉన్న డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే బ్యాంకుకి వెళ్ళి ఆఫీసర్తో మొదట నా కేవైసీ, తర్వాత మిగతావన్నీ, నా డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంటు, మొబైల్ బ్యాంకింగ్ విషయాలు కూడా అన్నీ అడిగి తెలుసుకోవాలి అనుకున్నాను. ఆహా, ఎన్ని రోజులైంది నేను బ్యాంకుకి వెళ్ళి అనిపించింది. రోజులు కాదు, సంవత్సరాలు అనవచ్చు. ఎప్పుడైతే అన్ని ఆన్లైన్ పేమెంట్లు వాడుకలొచ్చాయో అప్పుడే ఇంటి నుంచే మొబైల్లో పేమెంట్లు. నెలలో మొదటి వారంలో చేసి చేసి 70 ఏళ్ళు వస్తున్న మా వారికి చేతులు నొప్పి పుట్టడం మొదలైంది అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఏదైనా అర్జెంటు పని ఉంటే ఆయన బ్యాంకుకి వెళ్ళి వచ్చేవారు. ఇలా నాలో నేను అనుకుంటూ ఆలోచించుకుంటూ బ్యాంకుకి చేరుకున్నాను. బ్యాంకులో అడుగు పెట్టగానే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బ్యాంకులో కస్టమర్లు ఎక్కువ మంది లేరు. నాకు తెలిసిన మేడంని, ఆఫీసర్ గారిని ఫలానా పని మీద కలవాలి, చాలా సందేహాలు ఉన్నాయని చెప్పాను. ఆఫీసరు బ్యాంకు పని మీద వేరే బ్రాంచ్కి వెళ్లారు, కూర్చోండి వస్తారు అని చెప్పింది. ఏమైనా సరే అన్ని సందేహాలు తీర్చుకొని వెళ్లాలని నేను అక్కడే కుర్చీలో కూర్చున్నాను. బ్యాంకులో చోటు చేసుకున్న కొన్ని మార్పులు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, టెక్నాలజీతో ఆటోమేషన్లు వచ్చాయి. కొంతమంది మిషన్ల దగ్గర పాస్బుక్ అప్డేట్, క్యాష్, చెక్బుక్లు డిపాజిట్ చేస్తున్నారు. భవిష్యత్తులో రోబో కూడా ఈ రంగంలోకి వస్తే, అసలే టెక్నాలజీ తెలియని నేను బ్యాంకుకు వెళ్తే కృత్రిమ మేధకి మానవ తెలివితేటలు జోడించిన రోబోని ఎలా సంభాళించాలో అనే సరదా చిలిపి ఆలోచన చేసిన వెంటనే ఒక ఆధునిక బ్యాంకు, అందులో ఒక రోబో నా కళ్ళ ముందర కదిలాడాయి. ఈ విధంగా ఆధునిక బ్యాంకు లోపలికి అడుగుపెట్టిన నేను ఆశ్చర్యం చెందాను. ఏసీ హాలు, అందులో ఒకవైపు వరుసగా 4-5 మిషన్లున్నాయి. ఒకతను ఏదో చేస్తున్నాడు మిషన్ దగ్గర. నాకు బ్యాంకు సిబ్బంది ఎవ్వరూ కంటికి కనబడలేదు. ఒకసారి యగాదిగా చూశాను. బ్యాంకు పేరున్న బోర్డు కరెక్ట్గానే ఉంది. ఒక మూల మాత్రం క్యాబిన్ కనబడింది, అందులో మనిషి లేడు. ఏమిటబ్బా, కొంప తీసి నేను మొత్తం ఆటోమేషన్ అయిన బ్రాంచ్కి వచ్చానా అని నాకు బల్బు వెలగటానికి క్షణం పట్టింది. ఒక రోబో నా దగ్గరకు వచ్చి, గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగింది. అమ్మో, ఈ మధ్య అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మానవ తెలివితేటలు జోడించిన రోబోలు వస్తున్నాయని విన్నాను. మొదటిసారి నేను చూడటం చాలా నచ్చింది, కానీ ఎలా దీన్ని వాడాలో తెలియక అలాగే దాని వంక చూశాను. మళ్ళీ, గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగింది. నేను మీ ఆఫీసర్ ఎక్కడా అని అడుగుదామనుకునే లోపలే ఒక అతను లోపలికి రావటం. రోబో అతని దగ్గరికి వెళ్ళి, గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అనగానే అతను ఒక చెక్కు, క్యాష్ చూపించి డిపాజిట్ చేయాలనగానే, అది మిషన్ నెంబర్ 5 దగ్గరికి వెళ్ళండి అని చెప్పి దాని స్థానంలో నుంచుంది. ఇది చూసి నాకు మాట రాక నిదానంగా క్షణం కూర్చొని ఆలోచిద్దామనిపించింది. ఆ రోబో పక్కనే ఒక టేబుల్, కుర్చీ వేసున్న చోటుకి వెళ్ళి దాని వంక చూస్తూ కూర్చున్న నాకు ఒక చిలిపి ఆలోచన కలిగింది. అసలు ఈ బ్యాంకు బ్రాంచ్ పూర్తిగా ఆటోమేషన్ చేశారు. అలా మిషన్లు చూసి వచ్చి నా కేవైసీ గురించి ఈ రోబోని ప్రశ్నిద్దామనుకుని అలా మిషన్లు చూడటానికి లేచి చిలిపిగా దాంతో, వస్తావా, అలా చూసి వద్దాం, ఏ మిషన్లు దేనికో చెబుదువు కొంచెం అని లేచి అటువైపుకి వెళ్ళి నడిచాను. అది నా వెనకాలే రావటం అని నేను నోరు తెరవటం నావంతైంది. మొదటి మిషన్ దగ్గరికి చేరగానే ఏటీఎం, మొబైల్ సర్వీసెస్, రెండో దాని దగ్గర నీ ఖాతా వివరాలు, అకౌంట్ బ్యాలెన్స్ గురించి, క్యాష్ డిపాజిట్లు, పాస్బుక్ ప్రింటింగ్, ఆ తర్వాత ఎఫ్డి, ఇంట్రెస్ట్, లాకర్ల గురించి, చివరిలో హెచ్ఆర్తో సంప్రదింపులు అని చెప్పి మళ్ళీ దాని యథాస్థానానికి వెళ్ళింది. అదిరిపోయిన నేను రోబోతో, అబ్బో, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితవే, నేను మాట్లాడే చిన్న సంభాషణ అర్థమవుతుంటే నేను సంతోషంగా ఈ బ్యాంకుతో నాకు ఎంత మంచి అనుబంధం ఉందో నీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ హాల్లోకి అడుగుపెట్టి ఈ పూర్తి ఆటోమేషన్ ఆఫీసు నిన్ను చూసి భయం వేసింది. మాకు ఎన్నో ఏళ్లుగా సహాయం చేసిన బ్యాంకు మేనేజర్, ఆఫీసర్, సిబ్బంది ఇక్కడ ఎవ్వరూ లేకపోతే నేనెంత భావోద్వేగానికి గురయ్యానో తెలుసా? చెప్తాను వింటావా? నా కేవైసీ, నో యువర్ కస్టమర్, ఇలాగైనా తెలుసుకో అంటూ దాని వంక చూస్తూ మొదలు పెట్టాను నా ఆవేదన. బ్యాంకుతో ఉన్న నా ఏళ్లనాటి బంధం. కస్టమర్గా నువ్వు వచ్చి 10 నిమిషాలైంది, ఇంకొక 20 నిమిషాలు మాత్రమే కేటాయించగలను, తర్వాత నువ్వు నీ పని పూర్తి చేసుకుని వెళ్ళాలి అంది ఆ రోబో. అమ్మో, నీ తెలివితేటలు బంగారంగాను, ముందు విను అని చెప్పటం మొదలుపెట్టాను ఇలా. అప్పుడు ఆటోమేషన్ అవన్నీ రోజుల్లో బ్యాంకుల వ్యవస్థ నీకు తెలుసా? బ్యాంకులో పనిచేసే ప్రతి ఒక్కరూ ఖాతాదారులను ఎంత సాధారణంగా ఆహ్వానించేవాళ్ళు. నా చదువు ముగిశాక మా నాన్న నాకు నేర్పటానికి బ్యాంకుకెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి రమ్మన్నాడు. బ్యాంకు వాళ్ళు డబ్బు డ్రా చేయటానికి విత్డ్రాయల్ ఫామ్ కావాలా, క్యాష్ డిపాజిట్ ఫామ్ కావాలా అని అడిగితే ఏమి చెప్పాలో తెలియక అలా నిల్చుండిపోయాను. సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి కూడా తేడా తెలియక ఏదో చెబితే వాళ్ళు రెండిటికి తేడా నాకు చాలా ఓపిగ్గా చెప్పారు. నాకంత వ్యాపారం చేసే డబ్బు లేదని తెలుసుకొని ఏదో మా నాన్న ఇచ్చిన డబ్బులు దాచుకోవటానికి వచ్చానని అర్థం చేసుకొని అన్నీ దగ్గరుండి నేర్పి అకౌంట్ ఓపెన్ చేసి పాస్బుక్ చేతిలో పెట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమన్నారు. అంత జ్ఞానం తెప్పించిన ప్రదేశం లక్ష్మీ నివాసం. ఇది నా మొదల అనుభవం. అలా బ్యాంకులో పనిచేసే వాళ్ళతో మంచి బంధానికి పునాది పడింది. బ్యాంకులో కొత్త 5 రూపాయల కాయిన్ వచ్చినా 10 రూపాయల నోటు వచ్చినా పక్కింట్లో ఉండే బ్యాంక్ ఆఫీసర్ గారితో మా పిల్లలు అంకుల్ ప్లీజ్ మాకు తెచ్చివ్వండి అని బ్రతిమలాడేవారు. సాయంత్రం మా పిల్లలు వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ ఇంట్లో ఆయన కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. ఆయన రాగానే ఆ కొత్త కాయిన్ లేదా నోటును తీసుకొని ఆనందపడటం ఇంత అంత కాదు. మర్నాడు స్కూల్లో చూపించుకొని ఆ బ్యాంక్ ఆఫీసర్ అంకుల్ యొక్క గొప్పతనం మా కాలనీలో మారు మోగిపోయేటట్టు చెప్పేవారు. ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఇంతలో ఎవరో లోపలికి వచ్చినట్లున్నారు. రోబో వెళ్ళి గుడ్ మార్నింగ్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగి ఏమైందో మళ్ళీ దాని యథాస్థానానికి వచ్చింది. నేను వెంటనే మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాను. ఇంకో సీక్రెట్ చెప్పనా, చెవిపడే అందామనుకున్నాను. గుర్తుకు వచ్చి నా గోడు వింటుంది అదే చాలనుకొని, ఇదిగో ఆ రోజుల్లో యువత చకచకా బ్యాంకు ఉద్యోగాలు తెచ్చుకునేవారు. అందుకే మధ్యతరగతి వాళ్ళు బ్యాంకు సంబంధం అంటే చాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇదిగో ఇదే ఆఫీసు, ఇప్పుడు ఆటోమేషన్ సామాన్లతో నిండిపోయింది కానీ ఒకప్పుడు యువతతో కళకళలాడేది. అలా ఒక అమ్మాయితో నాకు పరిచయం పెరిగి తర్వాత మంచి స్నేహితులమయ్యి ఆ తర్వాత నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్తున్నా, ఆ అమ్మాయిని మా దూరపు బంధువులకిచ్చి పెళ్లి చేసి చుట్టాలమైపోయాం. అలా ఉండేవి మా అనురాగాలు అనుబంధాలు. మధ్యలో నా ఫోన్ మోగింది. నా భావోద్వేగాల మధ్యలో ఫోన్ చేసిన వాళ్ళకి జవాబు ఇవ్వదలుచుకోలేదు. రోబో గుర్తు చేసిన టైం గురించి, ఈ రోబో టైం ఇవ్వకపోవటంతో మరో 2 తీయని జ్ఞాపకాలు మాత్రం చెప్పుకుంటాయి కానీ నా మనసు కుదుటపడేటట్లు లేదు. అందుకే చివరిగా అంటో చెప్పటం సాగించాను. చివరిగా మా ఇంట్లో 3 తరాల వాళ్ళ డబ్బులు ఈ బ్యాంకులోనే ఉన్నాయి, అది ఎలా అనుకుంటున్నావా? మా అమ్మ వైపు పొలం అమ్మిన రోజుల్లో వచ్చిన డబ్బును బ్యాంకులో వేయాలనుకున్నప్పుడు విషయం తెలుసుకున్న మా దూరపు బంధువుకి ఈ బ్యాంకులో ఉన్న మేనేజర్ స్నేహితుడని, ఎటువంటి ఇబ్బంది ఉండదని పరిచయం చేస్తానని తీసుకొని వచ్చారు ఈ ఆఫీస్కి. మేనేజర్ క్యాబిన్ పెద్దది, మమ్మల్ని ఎంత గౌరవంగా చూసి అన్నీ చెప్పి FD వేసిన కాగితం మా చేతికిచ్చి సాగనంపారు. క్యాలెండర్ కూడా ఇచ్చారు. మా అమ్మ ఎంత ఆనందపడిందో, సొంత తమ్ముళ్లాగా చేశాడనుకుంది. బ్యాంకులో ఎవరో పెద్ద ఆఫీసరు ముంబై నుంచి వచ్చి డిపాజిటర్లకు మీటింగ్ పెడితే ముఖ్య డిపాజిటర్గా మిగతా వాళ్ళతో పాటు మీటింగ్లో కూర్చుంది మా అమ్మ. ఆవిడ మనసు ఉప్పొంగిపోయి ఇప్పటికీ చెప్పుకుంటుంది వాళ్ళందరి గురించి. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్నో మార్పులు, డిపాజిట్ల నుంచి మేము బ్యాంకులో ఎన్నో రకాల మేళాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా చదువు కోసం, బంగారం కోసం లోన్ తీసుకునేవాళ్ళం. తీసుకున్న అప్పులు ఇచ్చిన సమయం లోపలే తీర్చుకుంటూ కారు మేళాలో కూడా కారు తీసుకున్నాం. బ్యాంకు మేళా అంటే ఒక పండుగ వాతావరణంగా కుటుంబాలు కలిసి మేళాకు వచ్చి అన్ని సంగతులు తెలుసుకునేవాళ్ళం. అటు బ్యాంకు సంస్థ, ఇటు ఖాతాదారులం అభివృద్ధి చెందేవారు. ఏమైందో ఏమో, ఈ రోబో అలహాలంతా తిరిగి వచ్చింది. ఆపుతాను తల్లి, ఇదొక్కటి విను అని చివరికి 3వ తరం వచ్చేసరికల్లా నాకు చెప్పాలన్నా బాధగా ఉంది. మా పిల్లలు పెద్దవుతున్నప్పుడు చిన్నగా అన్ని రంగాల్లో మార్పులు, కంప్యూటర్లు వచ్చాయి, వాటి గురించి పై చదువుల కోసం అమెరికాలో చదవటానికి లోన్లు కూడా ఇక్కడే తీసుకున్నాం. ఇలా కంప్యూటర్లు రావటం, IT సెక్టర్ అభివృద్ధి, ఇంకా అందరి చూపు విదేశాలు ఉద్యోగాలు ప్రయత్నాల్లో మొదలయ్యాయి. ఇంకా దూసుకెళ్తున్న డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టాం. సాంకేతికతకు జోడిస్తూ ముందుకు పోతున్న ప్రపంచంలో మొత్తం టెక్నాలజీతో ముడిపడటం మన అందరికీ జీవనశైలి మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యాంకు ఇలా పూర్తి ఆటోమేషన్ అయ్యి ఇలా రోబోగా నువ్వు మా ఊరికి బ్యాంకుకి వచ్చావు. నిన్ను చూసి ఆనందంతో పాటు ఆశ్చర్యం వేస్తున్నది. మరోపక్క చక్కగా పెనవేసుకున్న మానవ సంబంధాలు దూరమవుతున్నాయేమో అనే బాధ ఇక్కడికి వచ్చాక అనిపించింది. ఒక బ్యాంకు వ్యవస్థ 3 తరాల ఆనందాలని ఇచ్చింది. ఈరోజు బ్యాంకుకు వస్తే ఎవరు కనబడిపోయేసరికల్లా పాత రోజులు గుర్తుకు వచ్చి ఎంత భావోద్వేగానికి గురయ్యానో తెలుసా? అందుకే నీతో అన్నీ పంచుకున్నాను. ఇది నా సంగతి, అర్థమైందా అని నా ఆనంద బాష్పాలు తుడుచుకున్నాను. ఒక్క తరం కాదు, ఒక్క తరం కాదు, మూడు తరాల కేవైసీ చెప్పాను. ఇదిగో నా ఐడి కార్డు, అక్కడ కేవైసీ అప్డేట్ చేస్తానులే అని నవ్వుతో లేచాను. ఆ రోబో నన్ను మించింది. బాధపడకు, 7వ నెంబర్ మిషను, కేవైసీ అక్కడ అప్డేట్ చేసుకో, థ్యాంక్ యూ అనేసి దాని స్థానంలోకి వెళ్ళింది. 7వ నెంబర్ ఆటోమేషన్ స్క్రీన్ మీద సూచనలు జాగ్రత్తగా చూసుకుని మా ఆయనతో ఫోన్లో అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి చదివి వినిపిస్తూ ఆయన చెప్పినట్లు అన్ని కేవైసీ వివరాలు అప్డేట్ చేసి వెనక్కి తిరిగానో లేదో సెల్ఫోన్లో థ్యాంక్ యూ మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేసినందుకు అని బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. మరో అడుగు ముందుకు వేశాక మరో కొత్త ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మీ అనుమతి లేకుండా మీ ఫోన్ నెంబర్ తీసుకున్నందుకు క్షమించండి అని ఉంది. పూర్తి ఆటోమేషన్ బ్రాంచ్ చూసి మొదట భయపడ్డా, చక్కగా మా రావుబోతో మీ కేవైసీ వివరించారు. కానీ మీ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయి మూడు తరాల వాళ్ళు బ్యాంకు వాళ్ళతో ఎంతటి చక్కటి బంధం ఏర్పరచుకున్నారో, మీ మాటలన్నీ కంట్రోల్ రూమ్లో ఆఫీసులో కూర్చొని మేము చూసాం. మా ఆఫీసులో అందరూ సంతోషించారు. మీ మాట్లాడిన తీరు, మీ ఆత్మీయత, అనుబంధాలను విని ఇప్పుడు నేను మీకు ఒక సర్ప్రైజ్ చెప్పబోతున్నాను. పిల్లలకి బ్యాంకు నుంచి 5 నాణాలు, 10 రూపాయల నోట్లు ఇప్పించిన ఆ బ్యాంకు మేనేజర్ గారి కొడుకు మీ అబ్బాయి ఫ్రెండ్ అయిన అశ్విన్ని నేనేనండి. గుర్తుకొచ్చానా ఆంటీ? ఇక్కడ టెక్నికల్ హెడ్ని. మా చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటీ, మాటలు అలాగే ఉన్నాయని మెసేజ్ పెట్టాడు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను, ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాలి. పెద్ద ఆవిడ ఎంత సంతోషిస్తుందో, మా వారు రేపు ఎట్లాగూ వస్తారు, ఆయనతో కూడా నా ఆనందాన్ని పంచుకోవాలి. అవును, ప్రపంచం ఎంత చిన్నదో. రోబో దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ, నా కేవైసీ పని అయిపోయింది, నీవు నా గోడు విన్నావు, నాకు నచ్చావు, మా ఇంటికి తీసుకెళ్ళిపోనా? నవ్వుతూ అడిగాను. థ్యాంక్ యూ, నేను రాను, నీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ భావోద్వేగాలు వినాలిగా అంది. అమ్మో, చాలా తెలివైనది, ముచ్చటగా ఉంది. నా గోడు వినటమే కాక అశ్విన్ని కూడా కలిపింది. బ్యాంకులో ఒకరోజు ఎంత సరదాగా తీపి జ్ఞాపకాలు నెమరవేసుకున్నాను. కొత్త బంధాలు బ్యాంకు కంట్రోల్ ఆఫీసుల వాళ్ళతో ఏర్పడ్డాయన్న సంగతి కూడా మా అమ్మకు చెప్తే సంతోషిస్తుంది. మా వారు రాగానే అశ్విని వాళ్ళ స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించాలనుకున్నాను. బ్యాంకులో ఒకరోజు నేను గడిపిన సమయం నా హృదయంలోని ఆవేదన దించేసిందని చాలా ఆనందంగా ఇంటి ముఖం పట్టాను. మేడం, మేడం, మిమ్మల్నే అని పెద్దగా పిలుస్తూ తట్టి లేపటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే ఆఫీసర్ గారు వచ్చారు, లోపలికి వెళ్ళండి అని బ్యాంకు మేడం చెప్పటంతో దెబ్బకు నేను సరదాగా ఆధునిక బ్యాంకు రోబోతో నేను ఎలా సంభాళించగలను అనే సరదా చిలిపి ఆలోచన నుండి బయటకు వచ్చాను. భవిష్యత్తు నుండి వర్తమానానికి వచ్చిన వెంటనే నాకు గుర్తుకు వచ్చింది నా కేవైసీ మెసేజులు మిగతా అన్ని సందేహాలు తీర్చుకోవటానికి వచ్చానన్న సంగతి. ఉత్సాహంగా క్యాబిన్ డోర్ తెరిచి ఆఫీసర్ గారితో ప్రస్తుత గోడు వినిపించుకోవటానికి లోపలికి అడుగు పెట్టాను.
1: మీరింతవరకు రోబో కథానికి విన్నారు రచన శ్రీమతి గోవిందరాజు మాధురి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన, అనంతరం ఒక లలిత గీతం.
2: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
3: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్ని?
6: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
7: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: దంత సంరక్షణకు పాటించవలసిన జాగ్రత్తలు గురించిన విశేషాలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత మనందరికీ తెలుసు.

దీనికి కొనసాగింపుగా ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు. అది, నోరు మంచిగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే నోటి శుభ్రత వల్లనే దంత సమస్యలు రాకుండా ఉండటమే కాకుండా మన శరీరంలో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇంటి సింహద్వారం దగ్గర శుభ్రంగా ఉండేలా చూసుకుంటాము. దుమ్ము ధూళి లేకుండా రోజూ శుభ్రం చేస్తాము. ఒకవేళ దుమ్ము ధూళి ఉన్నట్లయితే అది ఇంటిలోకి చేరి ఇంటిని అపరిశుభ్రం చేస్తుంది. ఇదే సూత్రం మన ఇంటికే కాదు ఒంటికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నోరు మన శరీరానికి మహాద్వారం. మనం తీసుకునే ప్రతి పదార్థం లోపలికి వెళ్లేది ఈ ముఖద్వారం ద్వారానే. దీన్ని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే పళ్లమీద పాచిచేరి, గారపట్టి, సూక్ష్మక్రిములు చేరి దుర్వాసనతో చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాదు, అక్కడి నుండి ఒళ్లంతా వ్యాపించి గుండె, మెదడు, క్లోమం వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. కేవలం నోటి శుభ్రత పాటించడం ద్వారానే చాలా వ్యాధులను నివారించుకోవచ్చు. నోటి శుభ్రత అంటే ఏంటో ముందుగా చూద్దాం. ఎలాంటి పాచి, గార లేకుండా దంతాలు శుభ్రంగా ఉండాలి. చిగుళ్లు చక్కటి గులాబీ రంగులో ఉండాలి. వాటి నుంచి రక్తం కారకుండా ఉండాలి. అలాగే బ్రషింగ్ చేసేటప్పుడు కూడా రక్తం రాకుండా ఉండాలి. నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలి. ఇవి అత్యంత కీలకం. దీనికి నిత్యం నోటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. నోటి శుభ్రత అనేది పసితనం నుంచే ప్రారంభం కావాలి. 6 నెలల వయసు నుంచి 6 ఏళ్ల మధ్య పిల్లల నోటి శుభ్రత, పాలపళ్ల సంరక్షణ చర్యలు తీసుకోవలసింది తల్లిదండ్రులే. పిల్లలకు పాలు ఇచ్చిన ప్రతిసారి నీటితోగాని దూదితోగాని చిగుళ్లను సున్నితంగా తుడుస్తూ పసినోటిని శుభ్రం చెయ్యాలి. చాలాసార్లు పసిపిల్లలు నిద్రలో ఏడిస్తే పాలసీసా నోట్లో పెడతారు. తర్వాత నోటిని శుభ్రం చెయ్యరు. దీనివల్ల రాబోయే శాశ్వత దంతాలు దెబ్బతింటాయి. పిల్లలకు ఏం తినిపించినా వెంటనే నీటితో నోటిని పుక్కిలించడం నేర్పించాలి. తీపి పదార్థాలు, స్వీట్లు తగ్గించాలి. పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తినిపించడం వంటి చర్యలు అవసరం. కొంతమంది పిల్లలకి నోట్లో బొటనవేలు పెట్టుకుని చీకుతూ ఉంటారు. దానివల్ల చిగుళ్ల మీద ఒత్తిడి పెరిగి పళ్ళు వంకరగా వస్తాయి. దీనివల్ల దేన్ని సరిగ్గా కొరకలేరు. సరికదా, కొన్ని పదాల శబ్దాలు సరిగ్గా పలకకపోవడం వంటి సమస్యలు బయలుదేరుతాయి. కాబట్టి నోట్లో వేలు పెట్టుకోవడం మాన్పించాలి. అలాగే రెండు పూటలా బ్రషింగ్ చేసుకోవడం వంటి నోటి శుభ్రత పద్ధతులన్నీ కూడా 2 ఏళ్లలోపే వాళ్లకు నేర్పించాలి. 6 నుండి 13 సంవత్సరాల వయసు పిల్లల నోరు చూసినట్లయితే వాళ్లకి కొన్ని పాలపళ్లు, కొన్ని శాశ్వత దంతాలు రెండూ కనపడతాయి. అందుకే దీన్ని మిక్స్డ్ డెంటిషన్ దశ అంటారు. కొందరి పిల్లల్లో పళ్లు 2 వరుసలలో ఉంటాయి. దానివల్ల తినే ఆహార పదార్థాలు వాటి మధ్యన ఇరుక్కొని దుర్వాసన రావడం, రంధ్రాలు పడటం వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఈ దశలో దంతాల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ఈ వయసులో కొన్ని హార్మోన్ల తేడా వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారణం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ వయసులో నోటి శుభ్రత అత్యంత కీలకం. దీనికి జాగ్రత్తగా బ్రషింగ్ చేసుకోవటం, అవసరమైతే వైద్యులతో క్లీన్ చేయించుకోవటం, మౌత్ వాష్ వాడటం వంటివన్నీ పిల్లలకు నేర్పించాలి. ఇక 13 ఏళ్లు పైబడేసరికి సాధారణంగా శాశ్వత దంతాలు వస్తాయి. కాబట్టి ఇక్కడి నుండి దంతాల ఆరోగ్యమనేది మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. రోజంతా ఎన్ని పనులున్నా కూడా ఉదయం, రాత్రి 2 పూటలా బ్రష్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి. మలి వయసులో కూడా మనకు దంత సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు నుంచే నోటి శుభ్రత, దంతాల ఆరోగ్యం మీద పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి. నోటి శుభ్రతకు బ్రషింగ్ అత్యంత కీలకం. పళ్లు తోమటమే కదా కావాలి అని చాలామంది పద్ధతి ప్రకారం పళ్లు తోముకోరు. మార్కెట్ నిండా మనకి రకరకాల బ్రష్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ కోసం కాకుండా మనకు సరిపోయేది ఏదో ఆ బ్రష్నే ఎంచుకోవాలి. ఇక తోముకునేటప్పుడు ముందు పళ్లే కాకుండా దంతాల వెనక భాగంలో కూడా తోమాలి. మన బ్రష్ దంతాల వరుసలో చివరి పంటి వరకు చేరేలా ఉండాలి. గంటల తరబడి కాకుండా, అలాగే గట్టిగా తోమకుండా దంతాలను సున్నితంగా 3 నుండి 5 నిమిషాలు మాత్రమే తోమాలి. అది కూడా మరీ నొక్కిపెట్టి రుద్దకూడదు. హార్డ్ బ్రష్తో బలంగా తోమితే

పళ్లమీద ఉండే పింగాణి పొర అరిగిపోయి చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మెల్లెగా పళ్లతో పాటు చిగుళ్లను తప్పనిసరిగా మర్దన చెయ్యాలి. దానివల్ల రక్తప్రసరణ పెరిగి

0: రోజూ వాటిని తీసి శుభ్రం చేసుకోవాలి. అలాగే చిగుళ్లను కూడా శుభ్రం చెయ్యాలి. 6 నెలలకొకసారి దంత వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. ఆహారం తీసుకున్న ప్రతిసారి నీటితో నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కనుక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి.
1: మీరింతవరకు దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశంపై విశేషాలు విన్నారు.

వనితావాణి స్త్రీల కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

వాతావరణ సూచన వింటారు. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగానూ, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానూ మారే అవకాశముంది. దీని కారణంగా రాగల 24 గంటల్లో యానాం, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి, కాకినాడ, యానాం, కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలిపారు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం.
1: వివేకానంద సెంటినరీ హైస్కూల్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ బాలబాలికలు సమర్పించు బాలల కదంబ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. ముందుగా ఈ కార్యక్రమంలో ఒక శ్లోకాన్ని వినిపిస్తుందట మంగ. శ్లోకం: అన్నదానం మహాదానం విద్యాదానమతఃపరం అన్నేన క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్యయా. భావం: అన్నదానం చాలా గొప్పది, విద్యాదానం అంతకంటే గొప్పది. అన్నం వలన అప్పటికి మాత్రమే ఆనందం కలుగుతుంది, కానీ విద్య వలన జీవితాంతం ఆనందం కలుగుతుంది. విన్నారా విద్యాదానం ఎంత గొప్పదో? ఇప్పుడు ఆటలు అంటే మాకిష్టం అంటూ పాడుతారట నందిని, నజీమా, భానుకుమార్.

అటువంటి

0: కాదు, అతి నీల లోహిత కిరణాల వలన ఎటువంటి నష్టం కలుగుతుందో చెబుతుందట రేష్మ.
1: అతి నీల లోహిత కిరణాల వల్ల నష్టం ఏమిటి? అతి నీల లోహిత కిరణాల వల్ల మనుషులకు జంతువులకు రకరకాల చర్మ క్యాన్సర్లు వస్తాయి. కనుచూపు మందగించడమే కాక అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ కిరణాలు తాకినట్లయితే సముద్రంలోని ప్లాంక్టన్ అనే వృక్షజాతికి చెందిన సూక్ష్మజీవులు నశించిపోతాయి. దాంతో వీధి మీద ఆధారపడి బ్రతికే లెక్కలేనని జలచరాలకు కూడా అదొక జీవన్ మరణ సమస్య అవుతుంది. అంతేగాక కార్బన్ డయాక్సైడ్ను పెద్ద మొత్తంలో వినియోగించుకునే ప్లాంక్టన్ నశించడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా అతి నీల లోహిత కిరణాల వల్ల పంటలు పాడైపోతాయి, దిగుబడులు బాగా తగ్గిపోతాయి, అనేక వృక్ష జాతులతో పాటు జంతు జాతులు అంతుపోవచ్చు. సూర్యుడి నుండి దూసుకొచ్చే ఇంత ప్రమాదకరమైన కిరణాలను భూ ఉపరితలం నుంచి 20 నుండి 30 మిల్లీమీటర్ల దూరంలో ఉండే ఓజోన్ వాయు పొర అడ్డుకుంటుంది. తీక్షణమైన ఆ కిరణాలు భూమిని తాకకుండా వాటిని అక్కడే శోషింపజేసుకుంటుంది. అయితే వివిధ దేశాల వారు గత కొన్ని దశాబ్దాలుగా విడుదల చేసిన కాలుష్య వాయువుల వల్ల ఇప్పుడే ఓజోన్ పొరకు చిల్లులు పడి అది బలహీనంగా మారుతుంది. దీని మూలంగా భూ ఉష్ణోగ్రత పెరగడం వంటి తీవ్ర దుష్ఫలితాలు కలుగుతున్నాయి.
0: విన్నారుగా, అతి నీల లోహిత కిరణాలు ఎటువంటి నష్టాలు కలిగిస్తాయో, మరి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి మనం ఏం చేయాలో ఒక పాట ద్వారా చెబుతారట దుర్గారావు, పవన్, మౌనిక, పూర్ణచంద్రరావు.

0: పాట బాగుంది కదూ, మనం కూడా చెట్లను బాగా పెంచి కాలుష్యాన్ని అరికడదాం, సరేనా? శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు వింటే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది ఏమిటి? సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం. మరి ఆయన సమయ స్ఫూర్తిని ఏ విధంగా ఒక తెల్ల జాతీయుడిపై ప్రదర్శించారో విందామా? నాగలక్ష్మి దుర్గా ఆ సమయ స్ఫూర్తిని గురించి చెబుతుందట.
1: ప్రపంచ ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకసారి ఒక విందులో పాల్గొన్నారు. ఆ విందుకు అగ్రశ్రేణి నాయకులెందరో హాజరయ్యారు. ఆ

0: సందర్భంలో ఒక తెల్ల జాతీయుడు జాతి అహంకారంతో, రాధాకృష్ణన్ గారు, మేమందరం తెల్లగా ఉంటాం, మీ భారతీయులు రంగు తక్కువగా ఉంటారు, కారణమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు రాధాకృష్ణన్ గారు, చూడండి సార్, ఒకసారి భగవంతుడు రొట్టెలు కాల్చుకోవాలని అనుకున్నాడు. సరిగ్గా అనుభవం లేకపోవడం వల్ల రొట్టె సరిగా కాలలేదు, తెల్లగా ఉండిపోయింది. దానిని ఎందుకు వ్యర్థం చేయాలని మీ తెల్లజాతి వారిని తయారు చేశాడు. ఈసారి చాలా జాగ్రత్తగా రొట్టెను తెల్లగాను కాకుండా నల్లగాను అవకుండా తయారు చేశాడు. ఆ విధంగా భగవంతుడు మా భారత జాతిని సృష్టించాడు అని సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆ జాతి అహంకారికి చురకలు వేసి మెత్తగా వాతలు పెట్టారు రాధాకృష్ణన్ గారు. ఆ జాతి అహంకారి అంతటితో ఆగక మరలా, రాధాకృష్ణన్ గారు, మేమందరం ఒకే రంగులో తెల్లగా ఉంటాం, మీ భారతీయులు కొందరు తెల్లగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు, కొందరేమో చామన ఛాయగా ఉంటారు, ఎందుకు అని అన్నాడు. అప్పుడు రాధాకృష్ణన్ గారు తడుముకోకుండా, వినండి సార్, కారణం చెప్తాను. భగవంతుని సృష్టి చాలా విచిత్రమైనది, అది ఎవరికీ అర్థం కాదు. ఎందుకోగాని గాడిదలన్నింటినీ ఒకే రంగులో పుట్టించాడు, గుర్రాలన్నింటినీ రకరకాల రంగులో సృష్టించాడు. మీది గాడిదల జాతి, మాది గుర్రాల జాతి అయ్యింది అంతే అని సమయస్ఫూర్తితో చెప్పి ఆ జాతి అహంకారి నోరు మూయించారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
1: బాగుంది కదూ రాధాకృష్ణన్ గారి సమయస్ఫూర్తి. ఇప్పుడు తెలుగు నెలల గురించి చెబుతాడట పవన్.

0: అదర్రా ఇంగ్లీషు భాష తమాషా. పిల్లలు, స్వామి వివేకానంద పేరు విన్నారా మీరు? మన దేశ ఔన్నత్యాన్ని చికాగో నగరంలో చాటి చెప్పిన ఘనత ఆయనదే. మరి అటువంటి స్వామీజీ ఒక తెల్లవానికి ఏ విధంగా గుణపాఠం చెప్పారో చెబుతుందట మంగ. విందామా? 19వ శతాబ్దంలో భారతదేశం బానిసత్వంతో మగ్గుతున్న రోజుల్లో కోట్లాది మంది భారతీయులు ఇంగ్లీషు వారే అధికులని, మనం తక్కువ వాళ్ళం అని ఆత్మనూన్యతా భావంతో ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితులలో భారతీయులు తెల్లవాళ్లకంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని, పైగా వారికంటే అనేక విషయాలలో అధికులు అని స్వామి వివేకానంద తమ ఉపన్యాసాల ద్వారా కోట్లాది మంది భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తన జీవితాన్ని హిందూ ధర్మ ప్రచారానికి అంకితం చేశారు. మరి ఆయన మాటలలోనే కాదు, ఆయన చేతలలో కూడా భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఆ సంఘటన ఏమిటంటే, ఒకసారి వివేకానందులు రైల్లో మొదటి తరగతి భోగిలో ప్రయాణం చేస్తున్నారు. అదే భోగిలో ఆయనకు ఎదురు బెర్తు మీద ఒక ఆంగ్లేయుడు ప్రయాణిస్తున్నాడు. అతనికి తనతో ఒక భారతీయుడు ప్రయాణించడం అగౌరవంగాను అవమానకరంగాను తోచింది. వివేకానందులు తలకు పాగా చుట్టుకుని పాదుకులు కాషాయగుడ్డలు ధరించి ఉన్నారు. ఆంగ్లేయుడు ఈ భారతీయ సన్యాసిని ఇబ్బంది పెట్టి అగౌరవపరచాలని అనుకున్నాడు. రాత్రి 9 గంటలయింది. వివేకానందులు తలపాగా తీసి పక్కన పెట్టి పావుకోళ్లు విడిచి నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆంగ్లేయుడు వివేకానందుని తలపాగాను పావుకోళ్లను రైల్లో నుండి బయటకు విసిరివేశాడు. తన పనికి తానే మురిసిపోయి కొంతసేపటికి నిద్రపోయాడు. అర్ధరాత్రి మన స్వామీజీకి మెలకువ వచ్చింది. చూస్తే తలపాగా పావుకోళ్లు కనిపించలేదు. ఆయనకు విషయం అర్థమయ్యింది. కుక్కకాటుకు చెప్పు దెబ్బ తీయాలనుకున్నారు. వెంటనే తన చేతికర్రతో ఆంగ్లేయుడి బూట్లను హ్యాట్ను రైల్లో నుండి బయటకు విసిరివేసి మరలా నిద్రించసాగారు. కొంతసేపటికి ఆంగ్లేయుడు లేచాడు. తన హ్యాటు బూట్లు కనిపించలేదు. ఎదురుగా ఉన్న భారతీయ సన్యాసి వాటిని బయటకు పారవేసి ఉంటాడని నిర్ధారణకు వచ్చాడు. కోపంతో చిందులు తొక్కుతూ స్వామీజీని, ఏ ఇండియన్ లేలే అని లేపాడు. వివేకానందులు నిద్రలేచి సంగతి ఏమిటి అన్నట్లు చూశారు. అతడు, నా హ్యాటు బూట్లు ఏమైనాయి అని గద్దించాడు. దానికి స్వామీజీ ప్రశాంతంగా, నీవు పారవేసిన నా తలపాగా పావుకోళ్లను వెతుక్కు రావడానికి వెళ్ళి ఉంటాయి అన్నారు. తెల్లవాడికి కోపం మరింత పెరిగింది. దాంతో ఆంగ్లేయుడు, ఏయ్ నిన్నేం చేస్తానో చూడు అంటూ మీదకు రాబోయాడు. స్వామీజీ తన కాషాయ చొక్కా చేతులు పైకి మడచి తన కండలు చూపుతూ, మిస్టర్ జాగ్రత్త, నేను వట్టి సన్యాసినే కాదు, పూర్వాశ్రమంలో పహిల్వాన్ను కూడా. నా జోలికి వచ్చావంటే నీ వస్తువులలాగే నిన్ను కూడా ఎత్తి బయటకు విసిరివేస్తాను. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అన్నారు. ఆయన ఆకారాన్ని మాట తీరును గమనించిన తెల్లవాడు మెత్తబడి గొడుక్కుంటూ తన సీటు మీద కూర్చున్నాడు. ఇంకెప్పుడు భారతీయులను అవమానించడానికి ప్రయత్నించకు అని వార్నింగ్ ఇచ్చి తన సీటు మీద కూర్చున్నారు స్వామి వివేకానంద. విన్నారు కదూ స్వామి వివేకానందుని ధైర్య సాహసాలు. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకి మేలు చేస్తాడు. మరి సుమా శ్రీధర్ ఎవరికి మేలు చేశారో ఈ ఉపకారం నాటిక ద్వారా విందామా?
1: అమ్మా, నేను బడికి వెళ్ళొస్తాను.
2: దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై గేయం కంఠస్థం చేసావా సుమా?
1: ఆ కంఠస్థం చేశాను అమ్మా, ఆ గేయం చాలా బాగుంది అమ్మా. అదిగో శ్రీధర్ కూడా వచ్చేశాడు.
2: సరే శ్రీధర్, జాగ్రత్తగా బడికి వెళ్ళి రండి.
3: అలాగే అమ్మా. సుమా, నిన్న ఇస్మాయిల్ బడికి రాలేదు కదా, ఈరోజు వస్తాడో రాడో? అవును గాని నిన్న మనకు చెప్పిన గేయం వచ్చిందా నీకు? అది చాలా బాగుంది కదూ.
1: ఓ నాకు వచ్చేసింది, నేను పాడగలను కూడా. దేశమంటే మట్టి కాదో.
3: ఆపు, అటు చూడు, మన ఇస్మాయిలే కదూ, అదే వాళ్ళ చెల్లి ఏడుస్తోంది, కనుక్కున్నాం పదా.
1: కానీ బడికి వేలవుతోంది, ఎలాగా?
3: పర్వాలేదు పదా. ఏం ఇస్మాయిల్ ఏమైంది, మీ చెల్లెలు ఎందుకు ఏడుస్తోంది?
1: శ్రీధర్ అటు చూడు, వాళ్ళ చెల్లి కాలి నుంచి రక్తం కారుతోంది, ఏమైంది ఇస్మాయిల్?
4: కాసిన్ని నీళ్లు ఉన్నాయా?

0: శ్రీధర్, ఇక్కడ ఏదైనా ఆసుపత్రి తెలుసా నీకు?
1: ఆ తెలుసు, పద వెళదాం.
2: అమ్మయ్యా, డాక్టర్ గారు కట్టు కట్టారు, ఇంకేం పర్వాలేదు. ఇస్మాయిల్ పద, మీ ఇంటికి వెళదాం.
3: అరే ఏమైంది ఇస్మాయిల్? చెల్లయ్య కాలికి ఆ కట్టేమిటి?
0: ఏం లేదు నాన్న, బడి దగ్గర పరిగెత్తుతూ చెల్లి పడిపోయింది. కాలికి దెబ్బ తగిలి బాగా రక్తం కారింది. ఇదిగో వీళ్ళు మా స్నేహితులు శ్రీధర్, సుమ. వీళ్ళిద్దరే ఆసుపత్రికి తీసుకువెళ్ళి కట్టు కట్టించి చాలా సహాయం చేశారు.
4: నమస్తే అంకుల్.
3: ఆ బాబు శ్రీధర్, పాప సుమ, మీరు ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ఆపదలో ఆదుకునే ఆప్తులు మీరు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.
1: ఇస్మాయిల్ కి తోడుగా వెళ్ళామంకుల్, అంతే, మేము ఏమీ చెయ్యలేదు.
0: నాన్న, వీళ్ళు నాకు ప్రాణ స్నేహితులు, ఎప్పుడు వీళ్లే నాకు సహాయం చేస్తూ ఉంటారు.
3: మంచిది బాబు, ఎవరికైనా అవసరం వస్తే మనం తప్పకుండా సహాయం చెయ్యాలి. మరిచిపోకండి, అప్పుడే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. శ్రీధర్, సుమ, మీరు చిన్నవాళ్ళైనా ఎంతో మంచి మనస్సు ఉన్నవాళ్ళు.
2: శ్రీధర్, ఇవాళ మనం బడికి వెళ్ళలేదు, మాస్టర్ కోపడతారేమో. ఎలాగా?
1: ఏం పర్వాలేదు, ఇప్పుడు మనం గ్రంథాలయానికి వెళ్ళి మధ్యాహ్నం మన తరగతికి వెళ్దాం. ఇస్మాయిల్ రా, బడికి వెళ్దాం.
4: నమస్తే మాస్టర్.
3: ఏమిటి మీ ముగ్గురు బడికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? రండి, మీ గురించి ప్రధానోపాధ్యాయుల వారికి చెబుతాను, పదండి.
0: వద్దు మాస్టారు, అసలు ఏమైందంటే మరేమో మా చెల్లెలు పడిపోయింది, పెద్ద గాయం అయ్యింది. వీళ్ళిద్దరూ అది చూసి ఆసుపత్రికి తోడు వచ్చి ఎంతో సహాయం చేశారు మాస్టారు.
3: అరే అలాగా, శ్రీధర్, సుమ, మీరిద్దరు మంచి పిల్లలు, తోటి వారు ఆపదలో ఉంటే సహాయం తప్పకుండా చేయాలి. రండి, మీరు చేసిన మంచి పనిని ప్రధానోపాధ్యాయుల వారికి తెలియజేస్తాను, ఆయన మిమ్మల్ని మెచ్చుకుంటారు. మన బడి విద్యార్థులందరికీ మీరు చేసిన ఉపకారం గురించి చెబుతారు.
1: అమ్మా అమ్మా,
2: ఇవాళ మా బడిలో మా ప్రధానోపాధ్యాయులు మమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు తెలుసా?
1: బళ్ళో అందరికీ మమ్మల్ని చూపించి మేము చేసిన ఉపకారం గురించి చాలా బాగా చెప్పారు.
5: ఏమిటి, మిమ్మల్ని మాస్టర్ మెచ్చుకున్నారా? అంత మంచి గొప్ప పని మీరు ఏం చేశారేమిటి?
2: మరేమో అమ్మా, ఇస్మాయిల్ చెల్లెకి పెద్ద గాయం అయ్యింది, రక్తం కారి పాపం అమ్మాయి ఏడుస్తుంటే నేను శ్రీధర్ వాళ్లను ఆసుపత్రికి తీసుకువెళ్ళి కట్టు కట్టించి వాళ్ళ ఇంటి దగ్గర దింపి వచ్చాము.
5: అలాగా, మంచిదమ్మా, మీరు చేసిన పనికి నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారితో చెప్తాను, ఆయన కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇక వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, టిఫిన్ తిందురు గాని.
4: అలాగే అమ్మా. అపకారికి నుపకారము విపరీతము గాదు సేయ, వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నుక సేయువాడు నేర్పది సుమతి.
6: ఆపదలో ఉన్న వాళ్ళకి ఉపకారం చేస్తే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. ఇప్పుడు ఒక కొంగ తల్లి తన కొంగ బిడ్డని ఏ విధంగా పెంచిందో హరీష్, భానుకుమార్, చందన చెబుతారట.

0: తన కళ్ళకి మంచిగా కనబడేవన్నీ మేలేనర్రా. ఆశ్వయుజ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చే పండుగ దసరా. మరి ఆ దసరాను గురించి తెలియజేస్తాడట పవన్.
1: ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయదశమి అని దసరా అని వ్యవహరిస్తాము. మన శాస్త్రములలోనూ కావ్యాలలోనూ మన దేశంలోని ప్రజల పరంపరాగత జీవితంలోనూ విజయదశమికి ఉన్న మర్యాద గౌరవ మన్ననలు ప్రాముఖ్యము మరో పండుగకు లేవనడం అతిశయోక్తి కాదు. ఆ సేతు హిమాచలం సర్వ భారతంలో ప్రతి ప్రాంతంలో ఈ పండుగను ఈ మహాపర్వాన్ని ఘనంగా జరుపుకునే పరిపాటి నేటికీ ఉంది. శరత్ ఋతువులో ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు దేవీ పూజలు విశేషంగా చేస్తారు. దేవికి 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు కనుక శరణ నవరాత్రులని అంటారు. 9 రోజులు రోజుకొక రకంగా అమ్మవారిని అలంకరించి అర్చిస్తారు. 10వ నాడు విజయదశమి. ఈ 9 రోజులు సకలలోక జనని అయిన ఆదిశక్తి అవతారాలను రోజుకొక్కటి చొప్పున పూజిస్తారు. ఈ ఆదిశక్తి అపరాజితా దేవి అట, అంటే పరాజయం ఎరుగునది. అప్రతిహతయట అనగా ఎదురులేనిది. జయంతి అట అనగా విజయశీలమైనది. వైజయంతీ దేవి అట అనగా విజయంలో నిచ్చునది. విజయదశమి సందర్భంగా ఉత్తరాదిన 9 రోజులు రామలీలలు ప్రదర్శించి దశమి నాడు రావణ సంహారం చేస్తారు. మరి ఈ దేవిని ఎవరు ఎప్పుడు పూజించారో తెలుసా? శ్రీరాముడు రావణ సంహారం చేసే ముందు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ధర్మరాజు, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు ఈ దుర్గామాతను పూజించారట. కృతయుగంలో ఆదిపరాశక్తి ఎంతో మందిని రాక్షస సంహారం చేసి దుర్గా, చండి, కాళి మొదలైన పేర్లతో పూజలు అందుకుంది. ద్వాపరయుగంలో రుక్మిణీదేవిగా అవతరించింది. కలియుగంలో శారదామాతగా అవతరించి దివ్య జననిగా ఆరాధనలు అందుకుంటోంది.
0: చాలా చక్కగా చెప్పాడు కదూ విజయదశమి గురించి పవన్. లేరా భారత వీరా అంటూ ఒక బృందగానాన్ని పాడుతారట మంగా, పవన్, దుర్గారావు, చందన, నాగలక్ష్మీ దుర్గా.

0: విన్నారు కదూ పాట. ఇంతవరకు మీరు వివేకానంద సెంటినరీ హై స్కూల్ అజిత్ సింగి నగర్ విజయవాడ బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీమతి ఎం అనురాధ.
1: బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
1: అక్కా, అక్కా, బావగారు, బావగారు.
2: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
1: నేనేనక్కా, భాస్కరాన్ని.
2: తమ్ముడు, రారారారా. ఏమిట్రా భాస్కర్, ఉదయనే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
1: ఏం లేదక్కా, మా అడ్డాప్స్లో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేసాను.
2: సరే సరే, ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
1: వద్దక్కా, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్లో తాగి వస్తున్నాను.
2: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారే వచ్చి తీసుకువచ్చేసేవారు కదా. అయినా అదేమిటి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
1: అబ్బే, అదేం లేదక్కా, బాగానే ఉన్నాను, ప్రయాణ పడలిక అంతే.
2: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్లో మంచి ర్యాంకు వచ్చిందట, సంతోషం.
1: బావగారు ఇంట్లో లేరా?
2: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు. ఏ, బావగారితో ఏమైనా మాట్లాడాలా?
1: అదే, సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దామక్క.
2: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను. కానీ ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
1: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోక గాని నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
2: ఏమిటి తమ్ముడు?
1: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
2: ఏమిటి, అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
1: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడేమైనా తేడా వస్తే నేను ఎలా తలెత్తుకు తిరగగలను?
2: తమ్ముడు,

0: వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్ళి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావులు అనుకుంటున్నాడు, అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకొని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని నువ్వేం ఆందోళన చెందుకు, చూస్తాను వాడెలా మేనరకం చేసుకోడో.
1: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీకొను సన్నల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరు ఉంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యతకు గండి కొట్టి అన్యోన్యతను అవాస్పాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
0: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడి ఈ విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీకు, వంట అయిపోవచ్చింది, భోజనం చేసి వెళదుగాని.
1: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి, తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
0: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకొని ఇప్పటి నుండే పొరపొచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగని నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
1: నాకు ఆ నమ్మకం ఉందక్క, అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాం మరి.
0: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడుదుడుకులు సంసారాన్ని ఆదుకున్నావో మేమెలా మర్చిపోగలం? మీ ఆశలు ఒమ్ము కానీయ, అంతా మంచే జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
1: వస్తానక్క.
2: మణి, మణి,
0: వస్తున్నా.
2: కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు, వంట ఇంకా పూర్తవలేదుగా.
0: కాఫీలు టిఫిన్లు ఎందుకులేండి, అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయే ఉంటుంది.
2: వాణి, ఏమిటా మాటలు? వాడభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడనుకున్నట్లే జరిగిపోతుందా?
0: ఆహా, అయితే విషయమంతా మీకు ముందే తెలుసన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కానీ కన్న తల్లిని కదా, వాడి పెళ్ళి పేరెంట్ విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా, అవన్నీ మర్చిపోయి ఎలా తప్పించుకోగలను?
2: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
0: దేశమంతా ఉంది, మనింట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం, ఇంతకాలం సంసారం నెట్టుకురావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనూ వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో, అసూయపడేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏం లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతర్ లేకుండా పోయింది, కర్మ కర్మ.
2: అబ్బా వాణి, వాడికింకా ఉద్యోగం వచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందరపడకూడదు.
0: నేను తొందరపడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే కాని మీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తామామల ఆలనా పాలనా చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా.
2: అనుకున్నాం సరే, కాదనడం లేదు, అంత మాత్రానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేయడం ఏం.

0: బాలేదు.
1: చాలే ఊరుకోండి. ఏ తల్లి కోరని కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప. అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు. మా మరదలు మాత్రం పరాయిదా. స్వయంగా నా అక్క కూతురేగా. అందుకే వాళ్ళిద్దరు శ్రీధర పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
0: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
1: ఎందుకట?
0: అటూ మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే.
2: ఏమిటి నాన్న ఆరోగ్య సమస్యలు అంటున్నారు?
0: ఏమి లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
2: అవును, నిన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
1: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. తండ్రి కొడుకులిద్దరూ ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
2: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే. అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
1: ఎందుకు లేదు బాబు? నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది. అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నీ మీద ఉంది. అయినా నేనే అంటున్నాను, చిన్నప్పటి నుండి మన రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
2: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరేనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
1: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు. అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
0: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
1: నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాయిగా. ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
0: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కి తెలుసు. చిన్నపిల్లాడేం కాదుగా.
1: అవునండి, అన్నీ తెలుసు. అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
2: అమ్మా, సుజాతను కోడలుగా చేసుకోవాలని నేను వాసిపట్టడం తప్పు కాదు. అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ
1: ఇంకా కాను ఏమిట్రా చెప్పు. ఇన్నాళ్ల అనుబంధం, ఇన్నేళ్ల మా ఆశలు అడియాసలు చేస్తానంటాం. అంతేగా, అంతేగా నీ ఉద్దేశం?
2: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు. ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.
1: అవునాయనా, ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళు చేసేసరికి మీ నాన్నగారి శక్తి సరిపోయింది. నీ చదువులకి మా తమ్ముడు సహాయం చేయకపోతే ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బ్రతకాల్సిన వాడివి. నా తమ్ముడు నిన్ను అల్లుడిని చేసుకుందామన్న ఆశతో నీ చదువులకి ఎంత సహకరించాడో నీకు తెలియకపోవచ్చు. తెలిసినా నీకు గుర్తు ఉండకపోవచ్చు. అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషిని అనాలి.
0: బాగుందే నీ వరుస, పూర్వం రోజులా ఇవి. కాలం మారింది, మారిన కాలంతో పాటు మనం మారాలి.
1: అవునవును, నాకిప్పుడే అర్థమవుతుంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే కొడుకు అంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు.
2: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావటం నాకు ఇష్టం లేదు. అంత లోకజ్ఞానం లేనిది అనేవి కాదు.
1: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా. అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
0: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా. మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
1: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్న తర్వాత వాడెలా పోతే నాకేంటి? నా మాట విననప్పుడు
0: అబ్బా శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
1: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి. అభ్యుదయం ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడు అవుతున్నాడని ఆనందపడ్డానే కానీ నువ్వు ఇలా నా గొంతు కోస్తావని, నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను.
2: అమ్మా, నేనే నీ గొంతు కోశానమ్మా, నేనేం నేరం చేశానని?
0: ఊరుకోరా వాణి,

0: మనిషి జీవితంలో పెళ్ళి ఒక తప్పనిసరి వ్యవహారమే, కానీ దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
1: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు. కానీ పెళ్ళి గురించి, అది మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్ళికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
0: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఆ సేతు హిమాచలం, ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని, సంసారాల్ని, అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు, అర్థం చేసుకో.
2: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి, వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే. ఇదిగో వినండి నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
1: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్ళిళ్ళు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో, ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను, నాన్నను నొప్పించాలని కాదమ్మా.
2: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపును పడ్డా. ఏం చేయాలని మేమిద్దరూ మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య, నానమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్ల అయితే పెంచి పెద్ద చేసి పెళ్ళి పేరంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా కుంపచ్చ జీవన ఫలమే. అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబం అంతా ఎంత ఆనందభరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశం అయిపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఎంత వాడిని చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
1: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
0: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
2: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్ల నా ఆశలు నా కొడుకు అడి ఆశలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతల వెనుక మీ ఆవేదనను అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలామంది తల్లులది. ఏమండి చిన్న ప్రపంచం అండి, ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేవు.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్టసుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుటపరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి ఏమిటా మాటలు, నీ స్థానం నా గుండెలు. రావాణి రా.
2: వాణి వాణి వాణి.

0: శారదా, శారదా,
1: వస్తున్నా.
0: కాసిన మంచినీళ్ళు పట్రా.
2: ఇదిగోండి.
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం ఏంది?
2: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
2: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
2: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి, నేనుండగా? అయినా మీకు కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
3: బాగా చెప్పావమ్మా.
2: రండి అన్నయ్య, బాగున్నారా?
3: బాగున్నానమ్మా.
2: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
3: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలా ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలుండగా.
2: చాలే, ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజేశు మాత నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందిరా.
3: అవునరా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్ళు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబూలం.
0: అవునరా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
3: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం.
0: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేశు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అది ఒక్కటే లోపం. దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
3: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవనసారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
0: శారద పట్నంలో పెరిగిందా? అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
3: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారదా.
2: వస్తున్నాను అన్నయ్య.
3: చూసావమ్మా,
2: కాఫీ తీసుకోండి.
3: నా పెళ్లిరోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ వెనకబడిపోతుంటాను. మీ దంపతులు ఇద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
2: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
3: అయ్యయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
2: అన్నయ్య, మీకు తెలుసుగా, మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది. ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
3: అదేంట్రా శ్రీధర్, కొంపతీసి నాకు తెలియకుండా పెళ్లికి ముందు ఏమైనా ప్రేమ వ్యవహారం?
0: బాగుందిరా మీ అన్న చెల్లెళ్ళ వరుస. నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
3: మార్చి 23. ఎందుకు?
0: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్రం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
2: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సమా?
3: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
2: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
0: మా అక్క ఏమంత తీసుకోలేదు, నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
3: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లారి ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడూ వాళ్ళ అక్క వెనుకేసుకునే వస్తుంటాడు.
0: రాఘవ, మా అక్క నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం.
3: అవునవును, వెనకటికో మహాతల్లి,

0: ఆటకు నేను, పాటకు మా అప్ప అందట. మీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
1: నీ జిహ్వ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరుణేష్ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
0: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే నాకు స్వేచ్ఛ. బజారు తెచ్చిన తర్వాత అక్షంతలు. వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
1: చాలే ఊరుకుందు, బజారుకి వెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటాం.
0: అవునవును, అన్నీ మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్లయ్య అమాయకురాలు కాబట్టే అన్నీ నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. ఓటర్ లిస్టులోను, బ్యాంక్ అకౌంట్లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
2: చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
0: అదేనమ్మా, క్యాంపస్ ఇంటర్వ్యూలని. ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
1: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడ గారు వాసు ఐఐటీలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసం ఇస్తున్నావు.
2: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు. కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి, వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని, మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
0: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేమి ఆందోళన చెందకు.
1: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు. కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
0: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
2: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
1: సరేలే సారదా, నేను కాదన్నానా.
0: శ్రీధర్, మరి నేను బయలుదేరుతానురా, సాయంత్రం వస్తాను.
1: అరే భోజనం చేసి వెళ్దుగారు ఉండరా?
2: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
0: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా,
1: వాసు, బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ళ వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
0: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా. ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్నీ దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
1: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు, ఇస్తాను, మాట్లాడు.
2: వాసు.
0: నాన్నగారు బాగున్నారా?
2: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
0: అలాగే నాన్నగారు. ఉంటాను, మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను. నాన్నగారు అమ్మతో చెప్పండి.
2: సరే సరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త.
1: పెట్టేశాడా? అంత ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నాన్నమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
2: శారదా, అవి మీ నాన్నమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు. కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, వేరే గత్యంతరం లేదు.
1: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడి భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
2: శారదా, నువ్వు అదే ఆతితో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు

0: నేను కష్టాలకు పాలవుతాను, నాకు నువ్వు నీకు నేను. ఈరోజు ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది. దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో, పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళొస్తాను.
1: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు, చూడండి కాస్త.
0: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేని ఈవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారు ఇంట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కల్ని నీళ్లు పోసి వస్తానని వెళ్ళారు. ఎందుకమ్మా, నాన్నగారు ఉంటే ఇబ్బంది ఏమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారు ఉంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించిన తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంపు తీసి అల్లుడు గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకు వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడు పెళ్లి గురించి.
0: అదేమిటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా, అది కాదమ్మా, తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా,
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకీ సమస్య?
1: అబ్బా, అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు, అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరస, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు. అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి, పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పొచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారు ఎలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకొని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి, ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు, అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా, ఆవిడ ఓ అమ్మాయికి రాలు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్నీ అమ్మకు సమస్యలే. ఇంకా తల్లిచాటు బిడ్డ అనుకుంటుంది.
0: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
1: నాన్నగారు, అది
2: చెప్పమ్మా.
1: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేదా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మ తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
1: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు.

0: చేస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మనొప్పించడం గురించే తమ్ముడి బెంగంతా. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మనొప్పించే బాధ్యత మీదే.
1: సరేనమ్మా, సరే అన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతాలే.
2: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఏడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
1: శారదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమాయకురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు, అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయం మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
2: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళలో ఏనాడు మీ మాటకు, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసలా ఒప్పుతుందండి?
1: శభాష్ శారదా, శభాష్. అమాయకురాలివే కానీ అమ్మో అనిపించుకున్నావు.
2: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోకపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు?
1: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాటపై నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
2: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగుజాడలా నడవమంటున్నారా?
1: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
2: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
1: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధరబందీ ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసి నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలమవుతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలామంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవి చూస్తారు.
2: ఏమోనండి, నాకు అంత లోకజ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
1: శారదా, శారదా, ప్లీజ్ టెన్షన్ పడక శారదా. రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: అరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీకాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పోనీలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, ఉరుములేని పిడుగులా అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడవాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టలేదని తనకో తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంతేగా.

0: శారదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచినదమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
1: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
2: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
1: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను, అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని అమ్ముతో పనే ఉంది. మీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
0: శారదా, ఏమిటా అర్థం లేని మాటలు? ఉదయం ఫ్లైట్కి వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో? తల్లిగా ముందు బిడ్డ ఆకలి తెచ్చు, తర్వాత కొడుకు కోరిక ఎలాగో తీరుస్తావనుకో.
1: చాలే ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్ళి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం మీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
2: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచి అమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
1: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందాన్ని. ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
3: అవునరా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
4: అమ్మా శారద,
3: సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి, అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
1: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
0: శారద, ఏంటన్నా మా కుటుంబ వ్యవహారం? చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ మమకారంతో జాస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశా దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం చేసుకునేలాగా మాట్లాడుతున్నావా?
3: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లై నన్ను కాకపోతే ఎవరినంటుంది?
4: అమ్మా శారద, నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
1: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి మిమ్మల్ని నొప్పించాను.
3: అబ్బే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలామంది తమకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
0: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
3: రే అవే మాటలరా, మనలో మనకి క్షమాపణ లేట్రా.
0: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
2: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళ దచ్చం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను కానీ సరళ కానీ మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
3: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలామంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది, కొన్నిసార్లు జరగలేని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపున పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
2: మీ అభిమానానికి ధన్యవాదాలు.

0: రామయ్యా.
1: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లయ్య కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరూ అర్జీ పెట్టుకుని అర్థించండి. మీ అప్లికేషను తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా, నువ్వు సరేనను. కాబోయే కోడలు, అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంత శుభమే జరుగుతుంది.
2: అన్నయ్య గారు, మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
3: ఎంతైనా అన్నయ్యకే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
0: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
3: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
1: వాసు,
0: మామయ్య,
1: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
0: అలాగే మామయ్య.
1: సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారదా, నాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
2: అయ్యయ్యో, ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
3: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం. అంతేలే మరి, అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరు నిర్ణయమే ఫైనల్. మేమంతా ప్రేక్షకులమే.
1: ఓ రామాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలం ఎక్కడదిరా.

0: మీరింతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా జగడం చిత్రానికి రంజిత్ పాడిన పాట రచన చంద్రబోస్.

0: చెప్పేదే అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.

0: విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. గౌరవనీయ భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సు పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ముగింపు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ആകാശവാണി విజయవాడ కేంద్రం. హిందీ చలనచిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా బాజీగర్ ఈ చిత్రానికి కుమార్ సాను అలక యజ్ఞిక్ ఆలపించిన గీతం.

0: మీరింతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా రేపటి సమాజాన్ని నిర్మించే నవతరం యువతీ యువతులందరికీ యువవాణి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. కార్యక్రమం మొదలుపెట్టే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మన రోజువారీ జీవితంలో వాడేసిన ఒక చిన్న బస్టాప్ టికెట్ లేదా వాటర్ బాటిల్ మూత చేతిలో ఉంటే మనం ఏం చేస్తాం? సమీపంలో డస్ట్బిన్ కనిపించేంత వరకు జేబులోనే దాచుకుంటామా, లేదా రోడ్డు పక్కన ఎవరో చూడట్లేదు కదా అని నెమ్మదిగా వదిలేస్తామా? ఆలోచించండి, మన చుట్టూ ఉండే పరిసరాలు మన అంతర్గత సంస్కారానికి, మన పౌర బాధ్యతకి నిలువెత్తు అర్థం పడతాయి. సరిగ్గా ఇలాంటి బాధ్యతను ప్రపంచ దేశాలందరికీ గుర్తు చేసే ఒక మహత్తర అంతర్జాతీయ దినోత్సవం ఈరోజు. అదే వరల్డ్ క్లీనప్ డే. ఐక్యరాజ్యసమితి అధికారిక క్యాలెండర్లో చేర్చిన ఈ ప్రత్యేక సందర్భం పర్యావరణ పరిరక్షణలో మన పాత్రను స్పష్టం చేస్తుంది. దాంతోపాటు సరిగ్గా 102 సంవత్సరాల క్రితం తెలుగు నేల గర్వించదగ్గ నటనా దిగ్గజ దాదాసాహెబ్ ఫాల్గే అవార్డు గ్రహీత నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మించిన పవిత్ర దినం కూడా ఈరోజే. కళారంగాన్ని మాత్రమే కాకుండా క్రమశిక్షణతో ఒక వ్యవస్థను ఎలా నిర్మించుకోవాలో చూపించిన మహోన్నత వ్యక్తిత్వం వారిది. ఈ రెండు విషయాలతో పాటు ఆధునిక ప్రపంచంలో యువతకు సరికొత్త భవిష్యత్తును చూపిస్తున్న గ్రీన్ జాబ్స్ మరియు పర్యావరణ ఆధారిత స్టార్టప్స్ అవకాశాల గురించి కూడా ఈ అరగంటలో సమగ్రంగా ఆసక్తికరంగా తెలుసుకుందాం. ముందుగా మన మనస్సులకు ఆహ్లాదాన్ని, సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఒక చక్కని పాట విందాం.

పాట వింటూ ఉత్సాహంగా ఉన్నారు కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వరల్డ్ క్లీనప్ డే వెనుక ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉంది. 2008వ సంవత్సరంలో ఉత్తర యూరోప్లో ఎస్తోనియో అనే చిన్న దేశంలో ఇది మొదలైందన్నమాట. కేవలం 50,000 మంది పౌరులు ఏకమై స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి కేవలం 5 గంటల్లో ఆ దేశం మొత్తంలో పేరుకుపోయిన 10,000 టన్నుల అక్రమ వ్యవస్థలను శుభ్రం చేశారు. ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఆ కార్యాచరణ ఈరోజు 190కి పైగా దేశాల్లో దాదాపు 9 కోట్లు పైగా వాలంటీర్లను కదిలించే గ్లోబల్ మూమెంట్ లాగా మారింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీన్ని విశిష్టతను గుర్తించి ఏటా సెప్టెంబర్ 20ని అధికారిక దినోత్సవంగా ప్రకటించింది. మన భారతదేశం విషయానికి వస్తే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్యం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి జీవన శైలిగా మారాలన్న చైతన్యం పెరిగింది. అయితే పారిశుద్ధ్యం అంటే ఏడాదికి ఒకరోజు లేదా అప్పుడప్పుడు చేతిలో చీపురు పట్టుకొని ఫోటోలు దిగడం కాదు. నిజమైన మార్పు మన నివాసాల్లోనే మొదలవ్వాలి. మన గదుల్లో, ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త ఖచ్చితంగా వేరు చేయడం మొట్టమొదటి అడుగు. అలాగే ఒకసారి వాడి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా స్వస్తి చెప్పాలి. మన కాలేజీ క్యాంపస్లో, హాస్టల్ గదుల్లో, గ్రౌండ్స్లో ప్లాస్టిక్ కప్పులు, కవర్లు పారేయకుండా బాధ్యత వహించాలి. నా వ్యర్థం నా బాధ్యత అని స్పృహ మనలో వచ్చినప్పుడే అసలైన మార్పు సాధ్యమవుతుంది. మరి ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇప్పుడు మరొక శ్రావ్యమైన గీతాన్ని ఆస్వాదిద్దాం.

అక్షరజ్ఞానం అంతగా లేని ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి తన ఆకుంఠిత దీక్షలో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి భారతీయ చలనచిత్ర రంగానికి తలమానికమైన దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న ఆ మహావ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే స్పష్టంగా గుర్తొచ్చి ఉంటుంది. వారే మన నట మహారాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 1924 సెప్టెంబర్ 20 ఉమ్మిడి కృష్ణా జిల్లా రామాపురంలో జన్మించిన అక్కినేని గారు చిన్నతనంలోనే నాటక రంగంలో స్త్రీ పాత్రలను వేస్తూ నటనలో ఓనమాలు దిద్దారు. 1944 ధర్మపత్ని చరిత్రలో మొదలైన ఆయన సినీ ప్రస్థాన సుమారు 7 దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగింది. విషాద రసాన్ని పండించడంలో దేవదాసు చరిత్రలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. మాయాబజార్లో వీరాభిమాన్యుడిగా పౌరాణిక టీవీ చూపిన విప్రనారాయణ, భక్త తుకారంలలో భక్తిభావాన్ని ఒలికించిన డాక్టర్ చక్రవర్తి, ప్రేమ్నగర్ వంటి సాంఘిక చిత్రాల్లో రొమాంటిక్ హీరోగా మెప్పించిన అది అక్కినేని గారికే చెల్లింది.

అయితే అక్కినేని గారు కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమ అప్పట్లో మద్రాసు కేంద్రానికి పనిచేస్తున్న రోజుల్లో మన పరిశ్రమ మన నేల మీదే విలసిల్లాలనే దృఢ సంకల్పంతో హైదరాబాద్కు తరలిరావడానికి మార్గదర్శకుడిగా నిలిచారు. 1976లో అన్నపూర్ణ స్టూడియో స్థాపించి వేలాది మంది కార్మికులకు కళాకారులకు ఉపాధి కల్పించారు. యువతగా మనం అక్కినేని గారి నుంచి నేర్చుకోవాల్సింది ముఖ్యంగా రెండే రెండు విషయాలు. ఒక్కటి, కఠినమైన క్రమశిక్షణ. రెండవది, సమయపాలన. ఆరోగ్యం పట్ల అంకిత భావం, వృత్తి పట్ల నిబద్ధత ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలైనా అధిరోహించవచ్చని ఆయన చేసి చూపించారు. తన 90వ ఏట కూడా మనం చిత్రంలో అద్భుతమైన ఉత్సాహంతో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ మహానటుడి జయంతి సందర్భంగా వారి స్మృతికి మన వినమ్ర నివాళులు. ఇప్పుడు మీకోసం ఒక మధురమైన ఉల్లాసభరితమైన గీతం.

మిత్రులారా, ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత ఎలాంటి కెరియర్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇంకా సంప్రదాయ రంగాలైన ఐటీ, సాఫ్ట్వేర్ చుట్టూనే మీ ఆలోచనలు తిరుగుతున్నాయా? అయితే మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సరికొత్త విభాగం గ్రీన్ కెరియర్ మరియు సుస్థిర అభివృద్ధుల రంగాలు. ఈరోజు మనం మాట్లాడుకున్న క్లీనప్ డే పారిశుద్ధ్యానికే పరిమితం కాదు. వ్యర్థాల నిర్వహణ అనేది నేడు $1 బిలియన్ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత టెక్నాలజీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు స్కూటర్ల ఎకానమీకి భారీ ప్రోత్సాహకాలు అందిస్తుంది. వ్యర్థాలను పునర్వినియోగించుకుంటే వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్టులకు ఈ వేస్ట్ రీసైక్లింగ్, నీటి శుద్ధ కర్మాగారాలు, బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ తయారీ రంగంలో సాంకేతిక నిపుణులకు, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒకరి దగ్గర ఉద్యోగం చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే ఆలోచనతో యువత సొంత స్టార్టప్స్ను కూడా ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా పథకం ద్వారా ఇలాంటి వినూత్న ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులకు నిధులు, ప్రోత్సాహం కూడా లభిస్తున్నాయి. సమాజానికి మేలు చేస్తూనే మనకంటూ ఒక ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇదొక చక్కని వేదిక. ఇప్పుడు మన ప్రోగ్రాంలో మరొక అద్భుతమైన పాట వినే సమయం ఆసన్నమైంది.

యువ మిత్రులారా, విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుకుంటూ సాగిన నేటి యువవాణి కార్యక్రమంలో సమయం ఎంత వేగంగా గడిచిపోయిందో కదా. ఈరోజు కార్యక్రమంలో మన ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం ద్వారా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన పౌర బాధ్యతలను గుర్తు చేసుకున్నాం. అలాగే తెలుగు సినీ చరిత్ర తిరగరాసిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం ద్వారా క్రమశిక్షణ, సంకల్పబలం ఎంతటి గొప్ప ఫలితాలను ఇస్తాయన్నది తెలుసుకున్నాం. అంతేకాదు, భవిష్యత్తును సరికొత్త తీర్చిదిద్దుతున్న గ్రీన్ కెరియర్ మార్గాలపై కూడా దృష్టి సారించాం. బాహ్య పరిశుభ్రత పరిసరాలను అందంగా ఉంచితే అంతర్గత క్రమశిక్షణ మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలుపబడుతుంది. రేపటి సమాజం బాగుండాలంటే నేటి యువత ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఈ విషయాలను కేవలం ఒక రేడియో కార్యక్రమం విని వదిలేయకుండా మన నిజ జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా ఆచరణలోకి పెడదామని ఆశిస్తున్నాను. అంతటితో నేటి యువవాణికి సమాప్తం. మళ్ళీ వచ్చే సంచికలో సరికొత్త అంశాలు, స్ఫూర్తిదాయకమైన సంగతులతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: defeating Bangladesh by 114 runs in the semi-final. Indian men's hockey team opened their Asian campaign with a 13-win win over Indonesia today. And with that, we end this news bulletin.
1: Akka, chodu.
2: Happy birthday, ra.
1: Chupinchu. Ah, na favorite color.
2: Yeppudu shopping e.
1: Naku telusamma. ఖర్చు పెట్టే వయసు ఇదే మరి రైట్
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు
4: నాకు తెలుసు నాన్న పొదుపు చేయండి సరైన చోట పెట్టుబడి పెట్టండి పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది
1: నాకు తెలుసు కదా
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
6: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, The 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
7: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
6: Connect with your nearest Anganwadi today because hamari Anganwadi hai, hamari zimmedari.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువల తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రాలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోడౌన్లలోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని, ఉల్లి కొనుగోళ్లతో పాటు భవిష్యత్ డిమాండ్కు తగినట్టు సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా లోటు వర్షపాతం నమోదైందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఎల్నినో కారణంగా 79% భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్నినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తరగతి గది నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యాశాఖ ఎన్నుకున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, దేశం కోసం ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది 110,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని, ఇంటర్లో 10,000 మంది విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టు ఎనర్జీ

0: ప్లాంటులలో రోజుకు 2800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్టంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశంలో సౌర విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ సౌరశక్తిపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన ప్రగతి కారణంగా 168 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో భారత్ నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చి నెలకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని డీజిల్పై ఆధారపడకుండా ముందుకు నడిపిస్తున్నారు. స్వదేశీ సోలార్ సెల్స్ మాడ్యూళ్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పిఎల్ఐ పథకం దేశీయంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కే తహత్ అబ్ తక్ 50 లాఖ్ సే జ్యాదా ఘరో మే రూఫ్ టాప్ సోలర్ ప్యానల్స్ లగ్ చుకే హై. హర్ ఘర్ కో 80,000 రూపే తక్ కీ ఆర్థిక మదద్ దీ హై. కుసుమ్ యోజన కే తహత్ సర్కార్ నే 30 లాఖ్ కిసానో కే ఖేతో మే సోలర్ పంప్స్ లగానే కా కామ్ కియా హై. హమ్నే వన్ నేషన్ వన్ గ్రిడ్ కా అంబిషియస్ ప్రాజెక్ట్ భీ పూరా కర్ లియా.
0: మహాకవి గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం మహాకవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గురజాడ స్వగృహం నుంచి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వందపడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని కోరారు. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. మరొకవైపు దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ కోరారు. మై భారత్ విజయనగరం కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత్ సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా

పల్లె సీమలు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీ ఎడవల్లి శివకుమార్ బృందం సమర్పించిన భజనలు వింటారు.

ಏಳುಕೊಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಶ್ರೀರಾಮಚಂದ್ರ

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: పూలు కూరగాయ విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే విధానాలేంటో తెలుసుకుందాం. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనాలు మొలకెత్తకపోతే వాటిల్లో నిద్రావస్థ లేదా సుప్తావస్థ ఉందంటారు. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని విత్తనాలు మొలకెత్తవు. దీనినే విత్తనాల్లో నిచ్చల స్థితి అంటారు. విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండటం వల్ల అననుకూల వాతావరణ పరిస్థితుల్లో, అంటే నీటి ఎద్దడి, వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు విత్తనాల్లో మొలక శాతాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండటం ద్వారా విత్తన మొలక శాతం, విత్తనోత్పత్తి, విత్తనాల నాణ్యతలో తేడాలు గమనించుకోవచ్చు. పూలు కూరగాయల విత్తనాలు నిద్రావస్థ కలిగి ఉండటం ద్వారా విత్తనాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాప్తి చెంది సమయానుసారంగా మొలకెత్తడాన్ని గమనించవచ్చు. విత్తనాల్లో నిద్రావస్థ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రథమ నిద్రావస్థ, రెండు ద్వితీయ నిద్రావస్థ. ప్రథమ నిద్రావస్థ విషయానికి వస్తే విత్తనంలోని జన్యువుల ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది. ద్వితీయ నిద్రావస్థ విషయానికి వస్తే విత్తన పక్వస్థితి సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల విత్తనాల్లో నిద్రావస్థ కలుగుతుంది. కోత తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం ద్వారా నిద్రావస్థ కలుగుతుంది. ప్రథమ నిద్రావస్థను మూడు తరాలుగా విభజించుకోవచ్చు. ఒకటి బాహ్య నిద్రావస్థ, రెండవది అంతర నిద్రావస్థ, మూడవది బాహ్య అంతర నిద్రావస్థ. బాహ్య నిద్రావస్థను మూడు రకాలుగా మనం తొలగించుకోవచ్చు. అవేంటి అంటే భౌతిక పద్ధతులు, జీవన పద్ధతులు, రసాయనిక పద్ధతులు. ముందుగా భౌతిక పద్ధతులను కనుక మనం చూసుకున్నట్లయితే గట్టిగా ఉన్న విత్తన కవచాన్ని మెత్తబరచాలి. విత్తన కవచంలో పగుళ్ళు ఏర్పరచడం, ఇంకా విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను గరుకు నేలపై రుద్దడం ద్వారా, లేదంటే విత్తనాలను మెరుగు కాగితంపై రుద్దడం ద్వారా విత్తన కవచంలో పగుళ్ళు ఏర్పడి తద్వారా అంకురానికి గాలి నీరు అంది విత్తనాలు మొలకెత్తాయి. ధనియాల విత్తనాల్లో అంకురం సున్నితంగా ఉంటుంది కాబట్టి విత్తనాలను రెండు అరిచేతుల్లో తీసుకుని పరస్పరం ఒకదానితో ఒకటి రుద్దడం ద్వారా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. కొన్ని రకాల విత్తనాల్లో విత్తన కవచానికి కోత పెట్టడం ద్వారా కూడా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. ఆగాకర విత్తనాలను ఎక్కువ వేడిమికి లేదంటే ఉష్ణోగ్రతలకు గురిచేసి విత్తన కవచంలో పగుళ్ళు ఏర్పరచవచ్చు. పప్పుజాతి కుటుంబానికి చెందిన మొక్కల విత్తనాల్లో విత్తన కవచం లిగ్నిన్, సూబరిన్లతో తయారై మైనపు పొరలతో కప్పి ఉండటంతో అంకురానికి కావలసిన గాలి నీరు అందక విత్తనాలు మొలకెత్తవు. ఈ విధమైనటువంటి విత్తనాలను 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగినటువంటి నీటిలో 5 నిమిషాలు ఉంచినట్లయితే లిగ్నిన్, సోబరిన్, మైనపు పొరలు కరిగిపోయి విత్తన కవచం మెత్తబడటం ద్వారా అంకురానికి గాలి నీరు అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక రెండవది జీవన పద్ధతులు. ఈ పద్ధతిలో విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను మొలకెత్తటానికి భూమిలో పెట్టినప్పుడు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఎంజైములను స్రవిస్తాయి. ఈ ఎంజైములు విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్, సూబరిన్, మైనపు పొరలను కరిగించడం ద్వారా విత్తన కవచం మెత్తబడుతుంది. అంకురానికి కావలసినటువంటి గాలి నీరు విత్తన కవచం ద్వారా అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక మూడవది రసాయన పద్ధతులు. ఈ పద్ధతిలో విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాల్లోకి గాలి నీరు తొడబడకపోవటం వల్ల విత్తనాలు మొలకెత్తవు. గాఢ గంధకికాములము, గాఢ నత్రికాములాల్లో విత్తనాలను శుద్ధి చేస్తే విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్, సోబరిన్ లేదా మైనపు పొరలు కరిగిపోతాయి. వెంటనే మంచినీటితో 4 నుంచి 5 సార్లు కడగాలి. తర్వాత సున్నపు ద్రావణంతో కడిగితే గాఢ ఆమ్లాల వల్ల అంకురం దెబ్బతినకుండా ఉంటుంది. ఆ తర్వాత విత్తనాలను నీడలో ఆరబెట్టి విత్తుకోవచ్చు. విత్తన కవచం మెత్తబడటం ద్వారా అంకురానికి గాలి నీరు బాగా అంది విత్తనాలు మొలకెత్తాయి. బోటు దుంప, బెంగళూరు మిరప, లిట్యూస్, రామములగ విత్తనాల్లో అంకురఛేదం, పరిచ్ఛేదం, విత్తన కవచాలు మందంగా ఉండటం వల్ల గాలి నీరు చొరబడనీయకపోవటం వల్ల విత్తనాల్లో మొలక శాతం తగ్గిపోతుంది. ఈ రకమైన విత్తనాల నుంచి అంకురాలను బయటకు తీయటం ద్వారా, లేదంటే

దృఢమైన అంకురఛేదం, పరిచ్ఛేదం, విత్తన కవచాలను బలహీనపరచడం ద్వారా లేదా హార్మోన్లు ఉపయోగించి అంకురం పెరుగుదలను వృద్ధిపరచడం ద్వారా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. లిట్యూస్ రామములగా విత్తనాల్లో వేరుమూలం చుట్టూ ఉన్న పొరను తొలగించడం ద్వారా లేదా కణాల గోడలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ చర్యను పెంచడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. కొన్నిసార్లు అంకురఛేదం, పరిచ్ఛేదం లేదా విత్తన కవచాల్లో రసాయనిక పదార్థాలు నిల్వ ఉండటం వల్ల విత్తనాల్లో రసాయనిక నిద్రావస్థ ఏర్పడుతుంది. ఉదాహరణకి రామములగ విత్తనాల్లో విత్తన కవచం చుట్టూ ఆవరించి ఉన్న జిగురు పొరల్లో పారా ఆస్పార్బిక్ ఆమ్లము, బీటు దుంప కవచంలో ఫీనాల్స్ కౌమారిన్ ఆస్పిసిక్ ఆమ్లాలు నిల్వ ఉంచడం ద్వారా విత్తనాలు మొలకెత్తవు. రామములగ విత్తన కవచం, బీటు దుంపల కవచం ఉన్న రసాయనిక పదార్థాలను నీటిలో నానబెట్టి 4-5 సార్లు మంచినీటితో కడగటం ద్వారా నిద్రావస్థను తొలగించి మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. ఐరిస్ పూల విత్తనాల్లోని అంకురఛేదంలో నీటిలో లేదా ఇథనాల్ కరిగే రసాయనిక పదార్థాలు ఉండటం ద్వారా విత్తనాలు మొలకెత్తవు. ఈ విత్తనాల నుంచి అంకురాలను వేరు చేసి మొలకెత్తడానికి కావలసినటువంటి వాతావరణ పరిస్థితులు కల్పిస్తే అంకురాలు తొందరగా మొలకెత్తుతాయి. దోస బచ్చలి కూర విత్తనాల్లో విత్తన కవచాన్ని జిగట పొర ఆవరించి ఉండటం ద్వారా అంకురానికి కావలసినటువంటి ప్రాణవాయువు లభ్యత లేకపోవటం వల్ల అంకురం శ్వాసక్రియలో విడుదల చేసిన బొగ్గు పులుసు వాయువు బయటకు రాలేకపోవటం వల్ల విత్తనాల్లో మొలక శాతం తగ్గిపోతుంది. దోస, వంగ, టమోటో, బచ్చలి కూర విత్తనాలను వరుసగా 2-3 రోజులు నీటిలో నానబెట్టి తర్వాత మంచినీటితో 4-5 సార్లు కడిగితే జిగురు పొర తొలగిపోతుంది. ఆ తర్వాత విత్తనాలను నీడలో ఆరబెడితే అంకురానికి ప్రాణవాయువు లభ్యత బాగా జరిగి విత్తనాలు మొలకెత్తాయి. ఇక అంతర్గత నిద్రావస్థను తొలగించే పద్ధతులను కనుక మనం చూసుకున్నట్లయితే విత్తనాల్లో అంకురం సరిగా వృద్ధి చెందకపోవటం వల్ల లేదా అంకురాల పెరుగుదలను నియంత్రించే అవరోధకాల మూలంగా పూలు కూరగాయల విత్తనాల్లో అంతర నిద్రావస్థ కలుగుతుంది. కొన్నిసార్లు అంకురంలో అంతర్గత మార్పుల కారణంగా అంకురం పెరుగుదలలో మార్పులు కలగటం ద్వారా వేరుమూలం విత్తన కవచాన్ని చీల్చుకుని బయటకు రాలేకపోవటం వల్ల కూడా విత్తనాలు నిద్రావస్థలో ఉంటాయి. ఈ రకమైనటువంటి నిద్రావస్థ కలిగిన విత్తనాలను తడి ఇసుకలో పొరలు పొరలుగా అమర్చి 4-7 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 1-3 నెలల పాటు ఉంచితే నిద్రావస్థను తొలగించుకోవచ్చు. తులిఫా, లిల్లీ, గ్లాడియోలస్ దుంపలను, ఊదారంగు శంకుపూల విత్తనాలను తడి ఇసుకలో పొరలు పొరలుగా అమర్చి 5-10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 1-3 నెలల పాటు నిద్రావస్థను తొలగించవచ్చు. గ్లాడియోలస్, లిల్లీ పూల దుంపలను వెంటనే విత్తుకోవాల్సి వచ్చినప్పుడు జిబ్బరల్లిక్ ఆమ్లము లేదా శాలిసిలిక్ ఆమ్లము లేదంటే పొటాషియం నైట్రేట్ లేకపోతే థయోయూరియా రసాయనాల్లో 24 గంటలు నానబెడితే దుంపల్లో లేదా విత్తనాల్లో నిద్రావస్థను తొలగించుకోవచ్చు. ఈ రకమైనటువంటి నిద్రావస్థ కలిగినటువంటి విత్తనాలను కోత తర్వాత గది ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచడం ద్వారా విత్తనాల్లోని అంకురంలో ఉన్న అవరోధాల పరిమాణం తగ్గి అంకురాల పెరుగుదలకు తోడ్పడే ఉత్ప్రేరకాల పరిమాణం పెరగటం ద్వారా విత్తనాల్లో అంతర్గత నిద్రావస్థను తొలగించుకోవచ్చు. ఆంటీహిరీనియం, కాస్మస్, హెలిక్రేసం, పెట్యూనియా పూల విత్తనాలను కోత అనంతరం గది ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం నిల్వ ఉంచితే అంకురాల్లోని అవరోధాల పరిమాణం తగ్గి మొలక శాతాన్ని పెంచే హార్మోన్లు వృద్ధి చెందడం ద్వారా నిద్రావస్థ తొలగి విత్తనాలు మొలకెత్తాయి. దీనినే కోత అనంతర పక్వస్థితి అంటారు. బెంగళూరు మిరప, దోస, ముల్లంగి, రామములగ, వంగ విత్తనాలను, బంగాళాదుంపలను కోత అనంతరం కొంత సమయం గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే విత్తనాల్లో మొలక శాతం పెరుగుతుంది. కొన్నిసార్లు విత్తనాలను తక్కువ తీవ్రత కలిగినటువంటి ఎరుపు రంగు కాంతికి గురి చేస్తే బీజ పొరల్లో ఉన్న ఫైటోక్రోమ్ పిగ్మెంట్ పనిచేయని స్థితికి మారి విత్తనాలు మొలకెత్తవు. దీనినే కాంతి నిద్రావస్థ అంటారు. తోటకూర, బెంగళూరు మిరప, ముల్లంగి, అంటీరిహీనియం, బెగోనియా, కాస్మస్, డయాంథిస్, గయా, గైలార్డియా, కాలంచో, సాల్వియా అనే కూరగాయలు పూల విత్తనాలను ఎరుపు రంగు కాంతికి లోను చేసి నిద్రావస్థను తొలగించుకోవచ్చు. కొన్నిసార్లు విత్తనాలు అతి వేడికి లేదా చల్లదనానికి సున్నితంగా ఉండి నిద్రావస్థను కలిగి ఉంటాయి. తోటకూర, చిలక ముక్కు పూల విత్తనాలు 30 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదంటే 86 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వద్ద మొలకెత్తాయి. నేల ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తవు. సెలోరీ విత్తనాలు కూడా నేల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొలకెత్తవు. దీన్ని ఉష్ణ నిద్రావస్థ అంటారు. విత్తన వయసు పెరిగే కొద్దీ ఉష్ణ నిద్రావస్థ తొలగిపోతుంది. ఈ విధంగా పూలు కూరగాయ విత్తనాల్లో నిద్రావస్థను తొలగించుకోవచ్చు.

అపరాల సాగులో యాంత్రీకరణపై డాక్టర్ డి విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గేయం, తదనంతరం వరి పంటల్లో ఎలుకల యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. రాత్రి 7:45 చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 8:45 హిందీలో వార్త ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం. ఆకాశవాణి బెంగళూరు కేంద్ర సమర్పణ. ఇవి ఈ పూట ప్రసార కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వాతావరణ సూచన. ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతాల్లో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగాను, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగాను మారే అవకాశం ఉంది. దీని కారణంగా రాగల 24 గంటల్లో యానం, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి, కాకినాడ, యానం, కోస్తా ఆంధ్రాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి గారు తెలిపారు. వాతావరణ సూచన విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు.
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
3: నినదిద్దాం.
2: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026 ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవా

0: సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్ షాప్ ను నిర్వహించనుంది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్ పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి, పరిష్కరించడానికి స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्ट, नीति कोरता, भूक्षयम वंटिवी असमतुल्यतलकु उदाहरणलनी मुर्मू चेप्पारु. नीति कोरत उन्न प्रांतालोनी स्थानिक प्रजलकु ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఆర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో క్షేత్రో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు, గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండే సోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకీ సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండోపాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో

0: భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి T20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల T20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్, వల్ రివెన్, విదర్సా కె వినోద్, సోనం, ఉత్తమ్, మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో అపరాల సాగులో యాంత్రీకరణ ఈ అంశం గురించి డాక్టర్ డి విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: రైతు సహోదరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం అపరాల సాగులో వ్యవసాయ యాంత్రీకరణ అనే అంశంపైన చర్చించుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ప్రతి సంవత్సరం 750,000 ఎకరాల విస్తీర్ణంలో వరి కోత అనంతర పంటగా రైతులు అపరాల పంటను సాగు చేస్తున్నారు. అపరాలు అనగా మినుములు కానీ పెసలు కానీ. మీరు చూస్తే మన రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి కోస్తా జిల్లాల అయినటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలో ఈ మినుము పెసర పంటను ఎక్కువ విస్తీర్ణంలో, ఆ తర్వాత ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా రైతులు వరి పంటను జూన్ జూలై మాసాలలో విత్తి అక్టోబర్ నవంబర్ మాసాల్లో కోత కోశాక జీరో టిలేజ్ పద్ధతిలో ఈ అపరాలను విత్తుతారు. ఈ జీరో టిలేజ్ పద్ధతి అంటే వరి కోత అనంతరం దుక్కి దున్నకుండానే విత్తనాలు విత్తే పద్ధతి. మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం, నేల స్వభావంలో ఈ మినుము పెసర సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ అపరాలను రైతులు సాంప్రదాయమైన పాత పద్ధతిలో సాగు చేసినట్లయితే సాగు ఖర్చు బాగా పెరిగి ఆదాయం తగ్గిపోతుంది. మూస పద్ధతుల్లో కాకుండా ప్రస్తుతం ఆధునిక వ్యవసాయ పరికరాలను ఉపయోగించి అపరాలను సాగు చేసినట్లయితే రైతుకి సాగు ఖర్చు తగ్గడమే కాకుండా పంట దిగుబడి కూడా పెరిగి ఆదాయం పెరుగుతుంది. అపరాల సాగులో వివిధ పనులకు ఉపయోగించే ఆధునిక పరికరాల గురించి తెలుసుకుందాం. అపరాల సాగులో మొదటిది, అతి ముఖ్యమైనది, విత్తనాలు విత్తడం. రైతులు వరి కోతకు వారం రోజుల ముందు మినుములు లేదా పెసలు చల్లుతారు. తరువాత వరి పంట కోత సమయానికి విత్తనాల నుండి మొక్కలు మొలకెత్తుతాయి. రైతులు ఈ పద్ధతిలో విత్తనాలను వరి పంటలో చల్లినట్లయితే మొక్కకు మొక్కకు ఉండాల్సిన దూరం ఉండదు. అంతేకాకుండా ఒక చదరపు మీటర్కి ఉండాల్సిన మొక్కలు కూడా ఒక చోట ఎక్కువగాను వేరొక చోట తక్కువగాను ఉండటం జరుగుతుంది. తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. మొక్కకు మొక్కకు సమాన దూరం మరియు ఒక చదరపు మీటర్కు ఉండాల్సిన మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు సమాన సూర్యరశ్మి, ఎరువులు అంది మొక్క బాగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా వరి కోత ముందు అపరాల విత్తనాలను చల్లినట్లయితే రైతు తప్పనిసరిగా కూలీలను ఉపయోగించి వరి కోత చేపట్టవలసి వస్తుంది. లేదంటే రైతు కంబైన్ హార్వెస్టర్ను ఉపయోగించినట్లయితే పెరిగిన మొక్కలు హార్వెస్టర్ టైర్లు లేదా ట్రాకే కింద పడి పాడవుతాయి. అందువల్ల రైతు తప్పనిసరిగా కూలీలను ఉపయోగించి వరి కోత చేయవలసి ఉంటుంది. తద్వారా రైతుకి వరి కోత ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. రైతు వరి పంట కోత అనంతరం కూడా అపరాల విత్తనాలను యథ పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. మినుము లేదా పెసర పంటలను యథ పద్ధతిలో విత్తడానికి వివిధ యంత్ర పరికరాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ రకాల యంత్ర పరికరాలు ఉపయోగించి ఈ అపరాల విత్తనాలను విత్తుకునే పరికరాల గురించి నేను ఇప్పుడు చెప్తాను. రైతులు వారికి అందుబాటులో ఉండే యంత్ర పరికరాలను ఉపయోగించి ఈ మినుము లేదా పెసర పంటను విత్తుకోవచ్చును. సో అందులో మొదటిది, సాధారణంగా రైతు ఏంటంటే ఈ కూలీలు దొరకక రైతులు అందరూ కూడా ఈ కంబైన్ హార్వెస్టర్తో వరి పంట కోయిస్తారు. సో ఒకసారి ఆ కంబైన్ హార్వెస్టర్తో వరి కోత అనంతరం ఈ వదులుగా ఉండే గడ్డినంతా పక్కకు జరుపుకొని దాని తర్వాత ఈ మనకి రైతు దగ్గర ఉండే ఎదగొర్రు అని అంటారు, అంటే ఫ్లూటెడ్ రోలర్ మెకానిజం, అంటే ఒక పైపు లాగా ఉండి దాని మీద పొడుగ్గా గళ్ళు ఉంటాయి, దాని ఫ్లూటెడ్ రోలర్ మెకానిజం ఉండే ఎదగొర్రుని ఉపయోగించుకుని మనం ఈ అపరాల విత్తనాలను ఒక వరుసలో విత్తనానికి 10 సెంటీమీటర్లు, ఒక చదరపు మీటర్కి

సమాన విత్తనాలు పడే విధంగా మనం విత్తుకోవచ్చు. సో దాని తర్వాత అంటే రైతు ఏం చేయాలంటే, మన వరి కోత అనంతరం ఒక వారం 10 రోజులు గ్యాప్ ఉంచినట్లయితే ఆ పొలంలో ఉండే బురద మట్టి కానీ ఏదైనా తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లు అయితే అది ఆరి మన ఈ ఎదగర్రు బాగా పనిచేస్తుంది. మనం ఈ ఎద పెట్టాక, ఈ విత్తన గొర్రె ఉపయోగించి ఎద పెట్టాక 1-2 రోజులు గ్యాప్ తర్వాత ఈ రోటరీ స్లాషర్ అని అంటారు, దీని రోటరీ కట్టర్ అని కూడా రైతులు అంటారు. సో దీన్ని ఉపయోగించినట్లయితే ఈ వరిదుబ్బులు అనేవి సమానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయ్యి పొలంలో సమానంగా వెదజల్లు పడతాయి. సో తద్వారా ఏంటంటే మనకి ఈ మల్చింగ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ మల్చింగ్ ఎఫెక్ట్ అనగా ఏంటంటే వరి దుబ్బులు ముక్కలు ముక్కలుగా కట్ చేయబడి సమానంగా మనకి వెదజల్లినప్పుడు ఆ వరి ముక్కలు ఏంటంటే ఈ నేలలో ఉండే తేమ శాతాన్ని ఆవిరైపోకుండా చూస్తాయి. ఆ తేమ శాతం అంతా కూడా మనకి ఈ అపరాల మొక్కలకు బాగా ఉపయోగపడి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో మనకు ఎకరాకి 2,500 వరకు ఖర్చు అవుతుంది. మనం ఒక ఎకరాకి 1 నుండి 1.5 గంటల సమయం పడుతుంది. దాని తర్వాత రెండో పద్ధతి ఏంటంటే కంబైన్ హార్వెస్టర్ వరి కోత అనంతరం ఈ మట్టి బాగా బురదగా ఉంటుంది కాబట్టి రైతు ఒకవేళ మనకి గ్యాప్ ఒక ఈ వారం 10 రోజులు గ్యాప్ రాకుండానే రైతు అపరాల విత్తనాలు విత్తుకోదలుచుకుంటే ఒక మినిమం టిలేజ్ పద్ధతి అని అంటారు. ఏంటంటే రైతులు వారి దగ్గర ఉండే కల్టివేటర్ కానీ రోటావేటర్ కానీ ఉపయోగించి ఒకసారి లైట్గా ఒక 2-3 ఇంచుల లోతులోనే ఒకసారి ఒక పాసలో దున్ని దాని తర్వాత రైతుల దగ్గర ఉండే సాధారణ విత్త గొర్రెను ఉపయోగించి ఈ అపరాల విత్తనాలు విత్తుకోవచ్చు. సో ఈ పద్ధతిలో కూడా మనకి మొక్కకు 1 చదరపు మీటర్ కావలసిన మొక్కల సంఖ్యను మనం పొందవచ్చును. సుమారుగా ఎకరాకి 15-20 కేజీల మినువులు కానీ పెసర విత్తనాలు కానీ మనం విత్తుకోవచ్చు ఈ ఎదగొర్రెను ఉపయోగించి. ఈ పద్ధతిలో మనకు సుమారు 4,000 రూపాయల వరకు ఒక ఎకరాకి ఖర్చు అవుతుంది. సో అది కాకుండా మూడవ పద్ధతి ఏంటంటే, సో వరి కోత అనంతరం ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చాక మనకు వదులుగా ఉండే గడినంత ఒక పక్కకు జరుగుతుంది. దాని తర్వాత ఈ స్ట్రిప్ డ్రిల్ అంటారు. ఈ స్ట్రిప్ డ్రిల్ అంటే మనకి ఏంటంటే మనకి ఎక్కడైతే విత్తనం పడుతుందో ఆ లైన్లోనే టిలేజ్ దుక్కి అనేది జరుగుతుంది. అంటే సపోజ్ మనం ఒక 2 ఇంచులు అంటే ఈ స్ట్రిప్ డ్రిల్లో ఇది ఒకేసారి 6 వరుసలలో 6 సార్లలో విత్తనం విత్తుతుంది. ఇది ఏంటంటే ఈ ఆ వరి సాల్లో ఎక్కడైతే విత్తనం పడుతుందో అంటే ఒక 2 ఇంచులు గ్యాప్ అనుకోండి, ఆ 2 ఇంచుల విత్తులోనే మనకు 1-2 ఇంచుల లోతులో ఈ దుక్కు అనేది జరుగుతుంది. ఈ దుక్కు జరిగినప్పుడు ఏంటంటే సాధారణంగా మనం ఇంతకు నేను ముందు 2 పద్ధతులు చెప్పిన ఎదగొర్రును ఉపయోగించినట్లయితే ఆ ఎదగొర్రుకి ఒక సీడ్ ట్యూబ్ ఉంటుంది. ఆ సీడ్ ట్యూబ్ కింద బూట్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి అండి ఈ వరి దుబ్బు గడ్డి వచ్చి ఆ బూట్ పైపులో ఇరుక్కున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఆ బూట్ నుంచి ఆ విత్తనం అనేది నేలలో పడదు. సో దాన్ని మనం నివారించడానికి ఈ స్ట్రిప్ డ్రిల్ అనే ఆధునిక విత్తే పరికరం అందుబాటులో ఉంది. సో ఇదేంటంటే మనకి ఎక్కడైతే విత్తనం పడుతుందో అక్కడ ఆ చిన్న ముక్క వరకు దుక్కి దున్నుతుంది. ఆ దుక్కి దున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎక్కడైతే వరిదుబ్బులు ఎక్కడైతే సపోజ్ ఆ వరుసలో వరిదుబ్బు ఏదైనా ఉంటే ఆ వరిదుబ్బుని ఈ స్ట్రిప్ డ్రిల్లు ఒక చిన్న చిన్న ముక్కలకు కత్తిరించేస్తుంది. అంటే ఎలా కత్తిరిస్తుందంటే ఈ పరికరంలో మనకి సి షేప్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ సి షేప్ బ్లేడ్స్ ఏంటంటే ఒక దాదాపు ఒక 300 RPM స్పీడ్తో తిరుగుతాయి. ఈ సి షేప్ బ్లేడ్స్ ఏంటంటే ఆ వరిదుబ్బులను ముక్కలు ముక్కలుగా చేస్తాయి. దాని తర్వాత స్ట్రిప్ టిలేజ్ జరిగాక మనకేంటంటే మళ్ళా ఒక 2-3 సెంటీమీటర్ లోతులో మినుములు లేదంటే పెసలు విత్తనం పడ్డాక ఆ 2-3 సెంటీమీటర్ లోతులో పడిన విత్తనము మళ్ళా తడి మట్టితో కవర్ చేయబడుతుంది స్ట్రిప్ డ్రిల్ ఉపయోగించి. ఈ స్ట్రిప్ డ్రిల్ ఉపయోగిస్తే మనకు దాదాపుగా 1 ఎకరానికి 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆఖరి పద్ధతి, సో ఈ పద్ధతిలో ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పిన 3 పద్ధతుల్లో కూడా 1 ఎకరాకి మనకి విత్తనం విత్తుటకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సుమారుగా 2,500 నుంచి 3,000-4,000 వరకు కూడా అవుతుంది. ఈ నేను ఇప్పుడు చెప్పబోయే ఆఖరి పద్ధతి ఏంటంటే

స్టబుల్ మేనేజర్ కమ్ క్రాప్ ప్లాంటర్ అని అంటారు. ఈ యంత్ర పరికరం డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు రూపొందించారు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ యంత్ర పరికరంలో ఒకేసారి మల్చింగ్ అనేది జరుగుతుంది, స్ట్రిప్ టిలేజ్ అనేది జరుగుతుంది, ఆ తర్వాత విత్తడం పని కూడా జరుగుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే, మన వరి కోత అనంతరం కంబైన్ హార్వెస్టర్ చేసిన ఫీల్డ్లో ఈ స్టబుల్ మేనేజర్ కమ్ క్రాప్ ప్లాంటర్ని మనం ఉపయోగిస్తే కనుక ఒకేసారి మనకి మల్చింగ్ జరుగుతుంది, స్ట్రిప్ టిలేజ్ జరుగుతుంది. అంటే మల్చింగ్ ఏంటంటే, ఇప్పుడు ముందు చెప్పిన మూడు పద్ధతుల్లో కూడా రైతు వదులుగడ్డిని పక్కకి జరుపుకోవాలి లేదు. సో ఈ పరికరంలో ఏంటంటే, ఈ వరి గడ్డి యాజ్ ఇట్ ఈజ్గా పొలంలో ఉంటే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ వరి గడ్డిని కానీ ఈ వరిదెబ్బలు కానీ ఇందులో ఈ పరికరంలో మల్చింగ్ బ్లేడ్స్ అనే హ్యామర్ టైప్ బ్లేడ్స్ లేదంటే వై షేప్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఈ వై షేప్ బ్లేడ్స్ ఏంటంటే మల్చింగ్ చేస్తాయి. మల్చింగ్ అనగా నేను ముందు చెప్పిన విధంగానే ఈ గడ్డిని కానీ వరి దుబ్బుల్ని కానీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పొలంలోనే సమానంగా వెదజల్లుతుంది. సో తద్వారా ఏంటంటే, మనకి ఆ సాయిల్లో మల్చింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ మల్చింగ్ ఏంటంటే మనకి సహజంగా ఉండే నేలలో ఉండే తేమ శాతం త్వరగా ఆవిరైపోకుండా ఆ తేమ తర్వాత వచ్చే మినుము పెసర మొక్కలకు ఉపయోగపడి దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. ఈ పరికరం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పిన విధంగా నాలుగు రకాల పనులు ఒకేసారి చేస్తుంది. అంటే మల్చింగ్ లేదంటే స్ట్రిప్ టిలేజ్, తర్వాత విత్తనం, తర్వాత లాస్ట్ ఏంటంటే ఆ నేలలో పడిన విత్తనం, 2-3 సెంటీమీటర్ల నేలలో పడిన విత్తనం కూడా ఈ తడి మట్టితో మళ్ళీ కప్పబడుతుంది. సో తద్వారా నేలలో పడిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. లాస్ట్ పద్ధతిలో అంటే స్టబుల్ మేనేజర్ కమ్ క్రాప్ ల్యాంటర్లో చెప్పిన విత్తు పరికరాన్ని ఉపయోగిస్తే సుమారుగా 1 ఎకరాకి 1 బ్యాగ్ ఎక్కువ దిగుబడి వస్తుంది. అంటే 1 క్వింటాల్ సుమారుగా మీకు రైతులకు 15-20% దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా 1 బ్యాగ్ దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది, నేను ఇంతకు ముందు చెప్పిన పద్ధతులు పోలిస్తే. సో ఈ పద్ధతిని ఉపయోగించి మనకి సుమారు 1 ఎకరాకి విత్తనం విత్తుకోవడానికి 2,800 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. విత్తనం విత్తిన తర్వాత వచ్చే పని వచ్చేసి అంతర కృషి. సో అంతర కృషి అనగా కలుపు మొక్కల నివారణ. ఈ కలుపు మొక్కల నివారణకు మన డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు చిన్న మరియు సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా చేతి పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా చక్రపుదంతి, వీల్హో అని అంటారు, తర్వాత పారదంతి, పారతొలిక, స్థానిక తొలిక, వంపు తొలిక. సో ఇవి ఏంటంటే మన రైతులు వారి అవసరాలకు అనుగుణంగా వారు ఈ పనిముట్లను తీసుకోవచ్చు. మొదటిది చక్రపదంతి. ఇదేంటంటే ఒక సాళ్ల మధ్యలో రైతు నడుస్తూ ఈ పరికరాన్ని ముందుకు వెనుకకి లాగుతూ మన కలుపు మొక్కలను పికిలించవచ్చు. సో దీనితో ఈ చక్రపదంతితో సుమారుగా మనం ఒక రోజులో 30-40 సెంట్లు పొలాన్ని అంతర కృషి చేయవచ్చు. తర్వాత పారదంతి, పార తొలిక, స్థానిక తొలిక, వంపు తొలిక అంటారు. ఇవేంటంటే మనకి ఈ కలుపు మొక్కలను పెకిలించేయడానికి రైతులు నుంచుని పని చేసుకోవచ్చు, కూర్చుని కూడా పనిచేసుకోవచ్చు. సో దాని తర్వాత మందుల పిచికారీ స్ప్రేయింగ్. మందుల పిచికారీకి వివిధ రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సో ప్రధానంగా మనకి తక్కువ సమయంలో ఎక్కువ పొలంలో మందులు పిచికారీ చేయడానికి ట్రాక్టర్తో నడిచే బూమ్ స్ప్రేయర్ లేదంటే వైపర్ మెకానిజంతో పనిచేసే పిచికారీ యంత్రం అందుబాటులో ఉంది. సో మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. పంటలపై క్రిమి సంహారక మందులను పిచికారీ చేయడానికి ఎన్నో రకాల స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయడానికి ట్రాక్టర్తో నడిచే బూమ్ స్ప్రేయర్ ఆర్ వైపర్ మెకానిజంతో పనిచేసే స్ప్రేయర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో 500 లీటర్ల

సామర్థ్యం గల పిచికారి ట్యాంక్ ఉంటుంది. సో ఇది 12 మీటర్ల పొడవుతో 20 నాజిల్స్ లేదా 2 గన్నులు కలిగి ఉన్న ఇనుప కడ్డీలు ట్రాక్టర్ వెనుక వైపు స్ప్రేయర్ ఫ్రేమ్కు భాగంలో అమర్చబడి ట్యాంకు అనుసంధానం చేయబడి ఉంటాయి. సో దీనికి అవసరమైన పంపు ట్రాక్టర్ పిటిఓ షాఫ్ట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది పిచికారి యంత్రం రోజుకు సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో మందులను పిచికారి చేస్తుంది. పిచికారి మందు సమపాళ్ళలో పంటపై సక్రమంగా పడడం జరుగుతుంది. ఈ యంత్రం యొక్క ఖరీదు సుమారు 80,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. రైతులు ఈ యంత్ర ఖరీదు ఎక్కువగా ఉంది లేదంటే ట్రాక్టర్ అందుబాటులో లేదు అనుకుంటే, సో రైతు దగ్గర ఉండే తైవాన్ స్ప్రేయర్ ఉపయోగించి 1 గంట నుంచి 1.5 గంట సమయంలో 1 ఎకరా మందులు పిచికారి చేసుకునవచ్చును. సో దీని ఖరీదు ఒక మనకి 14-15 వేలు ఉంటుంది. మనకి తరువాత వచ్చే వ్యవసాయ పని అపరాల సాగులో పంట కోత మరియు నూర్పిడి. సాధారణంగా అపరాలు 80 నుంచి 90 రోజుల కోతకు వస్తాయి. ఈ పంటను తక్కువ విస్తీర్ణంలో అయితే కొడవల్ని సికిల్ ఉపయోగించి కోయవచ్చు. దీని ఖరీదు 90 రూపాయల వరకు ఉంటుంది. ఇది కూడా మనకు డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో మంచి నాణ్యత గల కొడవళ్ళు అందుబాటులో ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన అంతర కృషికి ఉపయోగించే చేతి పనిముట్లు కూడా డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. అందులో చక్రపు దంతి ఖరీదు 2,250 రూపాయలు, పారదొంతి, పారతొలిక, స్థానిక తొలిక, వంపు తొలిక, అవి కూడా ఏంటంటే తక్కువ ఖరీదులోనే 200-300 రూపాయల్లోనే మనకు అందుబాటులో ఉంటాయి. సో రైతులు ఒకవేళ ఎక్కువ విస్తీర్ణంలో అపరాల పంట కోతకు ఉపయోగించే పరికరాలు చూస్తే, సో మనకేంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అపరాల పంటను కోసే పూర్తి సామర్థ్యం గల యంత్ర పరికరం ఇంకా అందుబాటులోకి రాలేదు. వీటిపైన ప్రస్తుతం పరిశోధన జరుగుతుంది. సో ఒక ఆప్షన్ ఏంటంటే ఈ అపరాల కోత అనంతరం ఈ మొక్కలను చిన్న చిన్న కుప్పలుగా పొలంలో సమానంగా పెట్టుకుంటే రైతులు వారు ఈ వరి కోతలో ఉపయోగించే కంబైన్ హార్వెస్టర్నే ఉపయోగించి వారు అపరాల మొక్కల నుండి గింజలను వేరు చేసుకోవచ్చును. వరి కోతకు ఉపయోగించే కంబైన్ హార్వెస్టర్ను ఉపయోగించాలంటే, సో ముందుగా రైతు చిన్న చిన్న కుప్పలుగా రైతులు వారి దగ్గర ఉండే కొడవలను ఉపయోగించుకుని పెసలు కానీ మినుగులు కానీ మొక్కలను కోత కోసి చిన్న చిన్న కుప్పలుగా పెట్టవలసి వస్తుంది. ఈ కంబైన్ హార్వెస్టరు మొక్కల కాయల నుండి శుభ్రంగా మినుము పెసర గింజలను వేరు చేస్తుంది. ఈ కంబైన్ హార్వెస్టర్ను ఉపయోగించాలంటే సుమారు 1 ఎకరాకి 2,500 నుంచి 3,000 వరకు ఖర్చు అవుతుంది. 1 గంటలో సుమారు 1 ఎకరం వరకు నూర్పిడి అవుతుంది. సో అలా కాకుండా ఒకవేళ రైతులకు వాళ్ళ గ్రామాలలో ప్యాడీ కంబైన్ హార్వెస్టర్స్ అందుబాటులో లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో రైతులు కొడవళ్లతో పంట కోసిన అనంతరం 1 వారం రోజులు అపరాల మొక్కలను పంటలోనే చిన్న చిన్న కుప్పలుగా పేరిస్తే అవి సహజంగా తగిలే సూర్యరశ్మికి బాగా ఎండుతాయి. సో దాని తరువాత మనకు మార్కెట్లో ట్రాక్టర్తో పనిచేసే వివిధ పంటల నూర్పిడి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అంటే వీటిని మల్టీ క్రాప్ థ్రెషర్స్ అని కూడా అంటారు. సో మనం వీటిని ఉపయోగించుకుని ఈ అపరాల పంటలను నూర్పిడి చేసుకోవచ్చు. ఈ యంత్రం ఏంటంటే ఈ మల్టీ క్రాప్ థ్రెషర్. సో ప్రధానంగా ట్రాక్టర్తో అనుసంధానపడి పనిచేస్తుంది. సో సుమారు 1 ఎకరా పంటను నూర్పిడికి 1 గంట సమయం పడుతుంది. మరియు ఖర్చు కనుక చూసుకుంటే 1 ఎకరాకి 1,200 నుంచి 1,500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ నూర్పిడి యంత్రానికి ఉండే గేర్ బాక్స్ని ట్రాక్టర్లో ఉండే పిటిఓ షాఫ్ట్ అమరుస్తారు. సో ఈ యంత్ర ఖరీదు సుమారు 1,20,000 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. ఏంటంటే రైతులు వారి వారి అవసరాలకు చూసుకుంటూ, అంటే మనకి ఈ యంత్ర ఖరీదు పెరిగే కొద్ది ఏంటంటే ఆ యంత్ర సామర్థ్యం అనేది పెరుగుతుంది. 1 లక్ష రూపాయలు పెట్టి నూర్పిడి యంత్రం కొనుక్కుంటే గంటకు 200 కేజీలు నూర్పిడి చేస్తుంది. అలా 3 లక్షలు 4 లక్షలు అలా ఖరీదు పెరిగే కొద్దీ యంత్ర సామర్థ్యం కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు నేను రైతు సహోదరులందరికీ కూడా ఈ అపరాల సాగులో ఉపయోగించే వివిధ
వ్యవసాయ యంత్ర పరికరాల గురించి తెలపడం జరిగింది.

0: ఇక రైతు సహోదరులకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే వారు డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల నందు సంప్రదించగలరు.
1: అపరాల సాగులో యాంత్రీకరణ డాక్టర్ డి విజయ్ కుమార్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గీతం

0: జానపద గీతం విన్నారు.
1: వరి పంటలో ఎలుకల యాజమాన్య పద్ధతుల గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వరి పంటలో ఎలుకల ఉధృతి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎలుకలు వరిని నాటిన దగ్గర నుండి కోత దశ వరకు అన్ని దశల్లోనూ దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా పైరు పొట్ట దశ నుండి పంట చేతికొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లేత వరి మొక్కల మీద ఎలుకలు ఎక్కువగా దాడి చేస్తాయి. ఎలుకలు ధాన్యాన్ని వాటి బొరియల్లో నిల్వ చేసుకుంటాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో సుమారుగా 95% వరకు పంట నష్టపోయిన రైతులు కూడా ఉంటారు. వరి పంటలో ఈ ఎలుకల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే బరో ఫ్యూమిగేటర్తో ఎలుకల్ని నివారించుకోవచ్చు. పంట ఏ దశలో అయినా ఎలుకల కన్నాలలో బరో ఫ్యూమిగేటర్ ద్వారా పొగను వదిలి సులువుగా చంపచ్చు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లు మట్టితో మూసివేసి పొగని కనీసం 3 నిమిషాలు వదలాలి. పంట అనేక దశల్లో పొగబారించడం ద్వారా ఒకే కన్నంలో ఎలుకలన్నీ నిర్మూలించవచ్చు. ఇక విషపు ఎర తయారీ విధానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే బ్రోమోడైలోన్ విషపు ఎరని 96 పాళ్ల నూకలు, 2 పాళ్ల నూనె, 2 పాళ్లు బ్రోమోడైలోన్ మందును కలిపి పొట్లాలుగా కట్టి కన్నాల్లో ఒకటి చప్పున పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఎలుకల్ని మచ్చిగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా నూకలకి నూనెని బాగా పట్టించి తర్వాత బ్రోమోడైలోన్ మందుని కలుపుకోవాలి. పంటకాలంలో విషపు ఎరలను చిరుపొట్ట దశ ఏర్పడక ముందే ఉపయోగించాలి. విషపు ఎరను తయారు చేసుకునేటప్పుడు చేతికి ఖచ్చితంగా తొడుగులు వేసుకునే విషపు ఎరను తయారు చేసుకోవాలని కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం వారు తెలియజేస్తున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా సింధూరం ఈ చిత్రానికి శ్రీనివాస్ చక్రవర్తి ఆలపించిన గీతం.

ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయ.

కస్తూరీ ఘనసారకేసర విమల విలత్ శ్రీగంధ సారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధ సుమనో బాలాధరో యః ప్రభు.

ధరుడైనటువంటి ఆశీ వెంకటేశ్వర స్వామి వారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా ఎత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు అహంకారము మదము ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలముంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ట దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామి వారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు. పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైన అనుకోవచ్చు. ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమ స్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటం అనే పర్వతం ఉండేది. ఆ త్రికూటం అనగా మూడు కూటములు అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళను గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకొని దాదాపుగా 1,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణ దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం
పురుషాయాది బీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వరీయ సంపన్నుడైనటువంటి పరమాత్మ ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరు

0: ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ. అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నితం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేష నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. సహ ఆత్మమూల పరాత్పరః మాం అవతు, నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే, ఉభయం అవిద్దృక్ సాక్షి ఉభయం తదీక్షతే, బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ నందన భట్ గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు అరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి, వనవిహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనపడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో 6వ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథవీధిలో చూడండి, రోజు కూడా 2 మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా 4 ఏనుగులు, 4 గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే 4 దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకష్ట దిగ్గజాః అని చెప్పిన విధంగా 8 దిక్కులలో 8 గజాలుంటే ఆ 4 ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా 4 కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమలగిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం

0: చూడాలి. అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో నాట్యాలతో నృత్యాలతో వేద ఘోషాలతో అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో భక్తుల జయఘోషాలతో ముందుకు కదలు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురీ నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం. కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా లేదా మన అదృష్టమా లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట. ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్చశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారే భివిరాజతే విభూ. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్ర షాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు భార్యలు వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరదా అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుహు జంతు పునఃకోర్హతి గంతు మీరితుం యథానటస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనపడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మహాత్మ్యాన్ని నేను ఏమయ్యా ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు ఋషులు ఎవరూ కూడా నీ మహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య చ ధర్మకర్మవా ననామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయ తాన్యకులా తాన్యనుకాల మృచ్చతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదే విధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు, కానీ పరమాత్మ ఎప్పుడూ పుట్టడు. పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ ఎలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే, కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు. అంతేగా.

కానీ కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మలేని భగవంతుడా, మనం సంధ్యావందనాదులను చేస్తాం ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా. అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు, కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు. అంటే మనమందరం కూడా గుణబద్ధులము దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ ఏకాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా, ఎందుకు నిన్ను పూజిస్తారు, ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణువు అణువుని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీ ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతఃసరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛాన్ నారాయణాఖిలగురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మబంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన, సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడూ తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ నారాయణ, హే నారాయణ, హే అఖిల గురు, హే భగవన్ నమస్తే. పరమాత్మ దీనికన్నా నేను ఏమీ చెయ్యలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూతపదిరంబుజ హస్త ఆర్తః ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమరణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనిపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ ఏడు కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. మూడు రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న మూడు రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్ళిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్ళిన, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్టు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదేవిధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకొని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా. ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి. సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అనంటే, సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి మీరు. ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు.

0: ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుడిని చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక, తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి, ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్రస్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రలమవుదాం. మంగళం పాడదాం.
1: శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం ఆవశ్యకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన

0: వాతావరణం, పర్యావరణ పరిణామాల భవిష్యత్ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ఈరోజు ప్రసంగించారు. ఈ తీవ్ర సమస్యను అడ్డుకునేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో భాగస్వాములంతా క్రియాశీలక సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడలోనే తీవ్ర అసమతుల్యతలు తలెత్తుతున్నాయని, జీవ వైవిధ్య క్షీణత, నీటి ఎద్దడి, భూసారం తగ్గడం వంటివి ఇందుకు ఉదాహరణలని తెలిపారు. దేశంలో పర్యావరణ సంబంధిత న్యాయపరమైన వ్యవహారాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: క్లైమేట్ ఇంపాక్ట్ పెహలే సే అధిక్ ఔర్ బడి హుయి ఫ్రీక్వెన్సీ సే సామ్నే ఆ రహా హై. ఫుడ్ సెక్యూరిటీ, స్వాస్థ్య ఔర్ ఆజీవిక పర్ భీ క్లైమేట్ చేంజ్ గంభీర్ ప్రభావ సామ్నే ఆ రహా హై. సునిశ్చిత ప్రకార సే సామ్నా కర్నే కే లియే నీతియో ఔర్ కార్రవాయి కా ఏక్ సంగఠిత ఢాంచా आवश्यक है, जिसमें केवल सरकारी और कानूनी विशेषज्ञों ही नहीं सक्रिय रूप से भागीदार होना चाहिए, जिनको क्लाइमेट चेंज सर्वाधिक प्रभावित करता है.
0: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం హైలెవెల్ వీక్కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దేశంలో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ 100 వారాల ప్రచారం పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1067 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సాగుతుండగా ఇందులో 471 మైభారత్ జిల్లా కార్యాలయాలతో పాటు మరో 596 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, నాటికలు, చర్చల ద్వారా ఈ ప్రచార సందేశాన్ని నేరుగా యువతలోకి తీసుకువెళ్లడమే ఈ సమారోహ్ ముఖ్య ఉద్దేశం. నేపాల్ వరదల వల్ల ఇప్పటి వరకు 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా గల్లంతైన మరో 6000 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పరిసర జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాలు, తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, కొండ చర్యల శిథిలాల వద్ద సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బాధితులు చిక్కుకుపోయినా కొన్ని సొరంగాల నుంచి శిథిలాలను తొలగించడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నేపాల్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుండి శ్రీనగర్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు 10 రోజుల పాటు కొనసాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 7 సిట్టింగులను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా జీఎస్టీ, మున్సిపల్ గవర్నెన్స్, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన పలు బిల్లులను, శాసన ప్రతిపాదనలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పోటీ పడుతున్న భారత క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడి భారతీయులు సండే ఆన్ సైకిల్ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రవాస భారతీయులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు అండగా నిలుస్తూ ప్రవాస భారతీయులు చూపిస్తున్న మద్దతును మంత్రి మాండవీయ ఈ సందర్భంగా కొనియాడారు. క్రీడాకారులకు అండగా నిలుస్తున్న భారతీయ సమాజం పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
2: జపాన్ మే నగోయా మే ఏషియన్ గేమ్స్ కా ఆయోజన్ హువా హై. భారత్ కే అథ్లీట్ భీ ఏషియన్ గేమ్స్ మే భాగ్ లే రహే హై. ఉస్కా హౌసలా బడానే కే లియే సండే ఆన్ సైకిల్

0: साइकिलिंग करके उसको चीयर फॉर भारत करा है। मेरा विश्वास है कि हमारे एथलीट अच्छा परफॉर्मेंस करके भारत का गौरव बढ़ाएगा।
1: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్ట్రపతి ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు. జపాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా క్రీడలు 2026లో పోటీల తొలి రోజే షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందింది. మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఎలవేనిల్ వలరివన్, విదర్శా వినోద్, సోనం మస్కర్ల త్రయం రజతం సాధించగా వ్యక్తిగత విభాగంలోనూ ఎలవేనిల్ మరో రజతాన్ని గెలుచుకున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పసిడి పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇటు మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్లో సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీల సెమీఫైనల్కు చేరడం ద్వారా ఆసియా క్రీడల మార్షల్ ఆర్ట్స్లో భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసిన అథ్లెట్గా నిలిచారు. హాకీలోనూ భారత పురుషుల జట్టు పూల్ ఏ మ్యాచ్లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించగా మహిళల జట్టు పూల్ బిలో ఉజ్బెకిస్తాన్పై 19-0తో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్లో కజకిస్తాన్పై 3-0తో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్లో భారత మహిళల జట్టు ఇండోనేషియాపై 3-0తో, సింగపూర్పై 3-2తో వరుస విజయాలు సాధించింది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా, ఈ నెల 22వ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 23కి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని, 23-24 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్లోని మరికొన్ని భాగాల నుంచి ఋతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: kidnapping, extortion, and targeted attacks on security forces. The Electoral Registration Officer of Delhi Cant Assembly Constituency has clarified the details, facts and documents furnished by Election Commissioner of India, Dr. Sukhbir Singh Sandhu, has already been duly verified. The Electoral Registration Officer said the electoral entry of Dr. Sandhu has been validated and retained for inclusion in the final electoral roll of Assembly Constituency 38, Delhi Cant, which is scheduled for publication on 4th November. Indian Institute of Corporate Affairs, IICA, organized an insightful session today in Insolvency and Bankruptcy Code as an evolving law through the amendments in Manesar, Gurugram. The Ministry of Corporate Affairs said that the session rendered valuable insights over the dynamic nature of insolvency law, relationship between legislation, subordinate legislation and market developments. The ministry informed that the session was attended by former chairperson of the Insolvency and Bankruptcy Board of India, Dr. M.S. Sahu, and DG and CEO IICA, Gyaneshwar Kumar Singh, among other key dignitaries. India made a strong start at the Asian Games in Aichi, Nagoya, Japan, winning two silver medals in shooting on the opening day today. Trio of Elavanil Velarivan, Vidarsa Vinod and Sonam Maskar won silver in the women's 10-meter air rifle team event, while Elavanil added another silver in the individual event. The president and prime minister have congratulated the athletes on the feat. Sujika Tarial created history, becoming the country's first athlete to inch ashore an Asian Games medal in mixed martial arts after reaching the women's traditional 60kg semi-finals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేఖల కార్యక్రమంలో ఆహార కల్తీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ చోడవరపు విజయ్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా నేటి కవులకు గురజాడ వారి సాహిత్యం ఆదర్శం డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. ఉదయం 9:00 తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహం మరియు శ్రీ కె రామానుజులాచార్యులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 20వ ఆసియా క్రీడలు 2026 సంబంధించి రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం. మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం. కార్మికుల్లో ఒత్తిడి మానసిక సమస్యలు నివారణ మార్గాలు ఈ అంశంపై డాక్టర్ వి సదానందం గారితో పరిచయ కార్యక్రమం. 4:45 రంగస్థలి శీర్షికన సీతా కళ్యాణం నాటకం నుంచి దశరథుడు పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కోట సుబ్బారావు, హార్మోనియం శ్రీ ఏ వెంకటేశ్వరరావు. 7:15 వ్యవసాయ పాఠశాల, బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. వ్యాఖ్యాతలు శ్రీ కేవీఎస్జి శేషాచార్యులు, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 గజ్రా హిందీ కార్యక్రమం. రాత్రి 10:20 ఆసియా క్రీడలు 2026 సంబంధించి రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం వింటారు. రాత్రి 10:20 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం, డాక్టర్ కె వందన గారి గాత్రం. వయలిన్ సహకారం శ్రీమతి చల్లా ప్రభావతి గారు, మృదంగం శ్రీ ధన్వాడ్ అనంత్ గారు. రాత్రి 11:10 జనసేవయే దేశసేవ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు

మాటలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 8 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.